శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 102.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 18వ రోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

శ్రోతలు, ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతం.

శ్రోతలు, ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో నాటి భక్తిరంజని కార్యక్రమం ముగిసింది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40 సూక్తి శుద్ధ కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపిస్తారు జి జీవరత్నం గారు.
1: శాంతి మరియు సమాధానములు. షాలోమ్ అనగా హిబ్రూలో అన్ని విధముల ఆశీర్వాదమని అర్థం, గ్రీకులు సమాధానమని అర్థం. ప్రపంచ ఆధునీకరణ యుగములో మనం ఉన్నాం. మత రాజకీయ సమాధానం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛాందస్సువాదులను శాంతి పరిరక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి కావాలని అందరూ కోరతారు. శాంతి విధితే దొరికేది కాదు. శాంతికి నిర్వచనాలు ఇస్తున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. కొందరు పర్వతం మీద దొరుకుతుందని కొండలకు పోతారు, అక్కడ వెతుకుతున్నారు. శాంతికై త్రాగుడు మత్తులు వెతుకుతున్నారు. ధనంగల వారు శాంతిగా ఉంటారు అనుకుంటారు, అది సమాధానం కాదు. కొందరు మత పెద్దల దగ్గర దొరుకుతుందని అనుకుంటారు, అటు శాంతిని వెతుకుతారు, అది కొంతవరకే గాని అంతా కాదు. శాంతి పునాది దేవుడే, దేవుని యొద్ద నుండే వచ్చింది. అది దేవుని కృప వలన వచ్చేది. అది వ్యక్తిగతమైందే కాక విశ్వంతటికి ప్రసాదించబడింది. అది అందరితో కలిసి వ్యక్తీకరించేది, శత్రులు ఎళ్లను చూపేది. 3 దర్శనం ద్వారా శాంతి పరిపుష్టతను చూస్తాం. మొదటిది, సృష్టి అంతయు ఒకదానితో ఒకటి అనుబంధం చేయబడింది, దేవునితో సంబంధం గలది. సృష్టి శాంతిని స్థిరపరుస్తుంది. దేవుడు సృష్టి చేస్తూ బాగుంది అన్నాడు. సృష్టి అంతా అయిన తరువాత చాలా బాగుంది అన్నాడు. శాంతి సృష్టికి మూలమయ్యింది, ఆయన చేశాడు గనుక శాంతి లభిస్తుంది. కానీ సృష్టిలోని శాంతి పాడైపోయింది. మనుషుడు అవిధేయత వలన పడిపోయి విశ్వశాంతిని పాడు చేశాడు. కనుక పేదవాడు, ధనికుడు, గొప్పవారు, బలవంతులు, దీనులు, దరిద్రులు, ఉన్నతులు

0: అయితే దేవుడు నిబంధన చేశాడు. ధనికుడు మరో ధనికుని చేస్తాడు కానీ దేవుని నిబంధన శాంతి లేని ప్రపంచంలో శాంతినిస్తుంది. సృష్టిని పునర్నిర్మిస్తున్నానన్నాడు. పాడైన సృష్టి విడుదలకై మూలుగు విన్నాడు. మునుపటి బాధలు మరుగుపడతాయి. ఇస్రాయేల్ కష్టాల్లో ఉన్నారు. వారికి వాగ్దానం ఇచ్చాడు. వారికి నూతన భూమి, నూతన ఆకాశం వాగ్దానం ఇచ్చాడు. నూతన సృష్టి ఇస్తానని నిబంధన ఉంది. అది అందరికీ అయ్యింది. ఎకను సముద్రం లేదు, సమస్తం నూతనమయ్యింది. శాంతి సమాధానమే సొంతమైంది. రెండవ దర్శనం దేవుడు మానవులతో చేయిన పని యెషయా ప్రవక్త వివరిస్తున్నాడు. శాంతి దేవుని జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. వేదనలు ఉన్నవారితో ఉన్నాడు. విడుబడిన వారితో, నెట్టివేయబడిన వారితో ఉన్నాడు. నలిగిన వారిని విడిపించుట, పేదవారి పక్షమని ఉంటలో ఆయన చూపిన సృష్టి విధానం చూస్తాం. దేవుడు తన శాంతిని పంపాడు. చిన్న బిడ్డలోని శాంతిని వానిలోనికి తెచ్చాడు. శాంతికి శాస్త్రీయ జ్ఞానం అక్కర్లేదు. దీనికి శక్తి లేదు. గొప్ప పనులు చేయని అవసరం లేదు. సృష్టి అంతట్లో శాంతిని ఏర్పాటు చేశాడు. జంతువులు వాటి స్వభావం పోతాయి. మానవునిలో జంతు స్వభావం పోయింది. జంతు స్వభావం వలన మానవునికి ప్రమాదం. చెడిపోయిన స్వభావం వలన చిరాకు, పరాకు. వాటి స్వభావం పోతేనే ఇతరులతో కలిసిమెలిసి ఉండగలం. జంతువు, పులి, సింహం, నక్క స్వభావం పోవాలి. అప్పుడే నూతన స్వభావం, సంస్కృతి, సహవాస జీవితం ఏర్పడుతుంది. ప్రభు కటాక్షం ఇప్పారుతుంది. మూడవ దర్శనం లూకా సువార్త 1వ అధ్యాయంలో శాంతి వివరించబడింది. క్రీస్తు ఇచ్చిన మరియా మెస్సియాను క్రీస్తులో చూచింది. ఆయన సమాజాన్ని పూర్తిగా నూతనపరుస్తాడు. మొదటివారు కడపెట్టివారు, కడపెట్టివారు మొదటివారినిగా చేస్తాడు. ధనవంతులు ఆకలి కొంటారు. ఆకలి కొన్ని వారు ఆహారంతో తృప్తి పరచబడతారు. గర్విష్ఠులను త్రోసివేస్తాడు. పేదవారిని ఎత్తును. ఆయన పరిపాలన స్థితి మరియు స్థుతిలో చూస్తాం. అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఆయన న్యాయం తీరుస్తాడు. శాంతి వనగూరుస్తాడు. ఖడ్గములు, మచ్చుకత్తులు ఎత్తబడం. యుద్ధములు మానివేస్తారు. బలహీనులు బలవంతులు అవుతారు. యేసు దర్శనం వలన శాంతి స్వభావం వస్తుంది.
1: ఇంతవరకు మనకు సూక్తి శుద్ధ కార్యక్రమంలో సూక్తులను వినిపించారు జి జీవరత్నం గారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 7:30 అంటే ప్రభాతల హరి కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతం

ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్టంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్దమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన అభివృద్ది చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందే మాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమ

0: పట్టుదలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ హౌస్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీ వర్క్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ वार्ताः। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः आईआईटी दिल्ली इति भारतीय प्रौद्योगिकी संस्थानस्य विद्यार्थिनः समाकारिताः यत्ते स्वनिर्णयेषु राष्ट्रहितं सर्वोपरि स्थापयन्तु। आईआईटी दिल्ली इत्यस्य 75वें दीक्षांत समारोहं संबोधयन् श्रीमोदी अवदत् यत् प्रत्येकं संततिः तात्कालिकं विशिष्टं समाह्वानं सम्मुखीकरोति, स्वस्य राष्ट्रीय दायित्वं च निर्वहति। प्रधानमन्त्रिणा उक्तं यत् देशे नूतनानां क्षेत्राणां विकासेन युवभ्यः नूतनाः अवसराः सृज्यन्ते। सेमीकंडक्टर, अंतरिक्ष ड्रोन इत्यादीनां क्षेत्राणां उदाहरणानि उद्धृत्य सः अवदत् यत् भारतं सर्वेषु क्षेत्रेषु आत्मनिर्भरता प्राप्तये कार्यं कुर्वन्नस्ति। श्रीमोदी अवदत् यत् आत्मनिर्भरतायाः अयम् उपक्रमः विकसित भारतस्य निर्माणार्थं दृढाधारस्य कार्यं करिष्यति। अर्धचालक क्षेत्रम् अपि उदाहरणम् अस्ति। अत्रावसरे प्रधानमन्त्रिणा आईआईटी दिल्ली इत्यत्र परम प्रज्ञा इति उच्च दक्षतायुक्तस्य संगण सौविध्यस्य उद्घाटनमपि कृतम्। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः अमेरिका देशस्य उपराष्ट्रपतिना जेडी वेन्स इत्यनेन सह दूरभाष माध्यमेन वार्ता कृता। एकस्मिन् सामाजिकान्तर्जालीये लेखे श्रीमोदी अवदत् यत्तौ प्रमुखेषु क्षेत्रेषु भारत अमेरिका समग्र वैश्विक सामरिक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् उपायेषु चर्चितवन्तौ। उभौ उच्चस्तरीय कार्येषु निरन्तरगतिं दृष्टवन्तौ, अपि च व्यापारस्य रक्षायाः महत्वपूर्ण उदयोन्मुख प्रौद्योगिकीनां ऊर्जासुरक्षायाः महत्वपूर्ण खनिजानां च क्षेत्रेषु सहकारम् इतोपि सुदृढं कर्तुं प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तौ। उभौ नेतारौ परस्पर हितस्य क्षेत्रीयस्य वैश्विकस्य च विकास विषये अपि विचाराणाम् आदान प्रदानं कृतवन्तौ। हर घर तिरंगा इत्यभियानम् अद्य आरभ्य अस्मिन् मासे 17 दिनांक पर्यन्तं च प्रचलिष्यति। राष्ट्रध्वजारोहणार्थं नागरिकान् प्रोत्साहयितुं देशभक्तिं, राष्ट्र ऐक्यं, भारतस्य सांस्कृतिक परम्परां च आचरितुं कार्यक्रमेषु भागग्रहीतुं च अस्य उपक्रमस्य उद्देश्यः अस्ति। 22,000 वर्षे आजादी का अमृत महोत्सवस्य अंशरूपेण आरब्धम् एतत् अभियानं ततः परं देशस्य बृहत्तमेषु जनसहभागित्व आन्दोलनेषु अन्यतमम् अभवत्। वर्षानुवर्षेषु एतत् यथार्थ जनान्दोलनत्वेन परिवर्तितम्, यत् भारतस्य एकतायाः, सम्मानस्य, सामूहिक राष्ट्रिय अस्मितायाः च प्रतीकरूपेण त्रिवर्णध्वजम् आचरितुं प्रदेशेषु, समुदायेषु च नागरिकान् प्रेरयति। अस्य वर्षस्य अभियानस्य विशिष्टं महत्त्वं वर्तते यत् एतत् भारतस्य राष्ट्रियगीतस्य वन्दे मातरम् इत्यस्य 125वें वार्षिकोत्सवस्य संयोगेन भवति, यत् राष्ट्रध्वजं, राष्ट्रगीतं च देशभक्तिविशेषस्य उत्सवे सङ्गृह्यति। उत्सवस्यांशरूपेण सम्पूर्णे देशे वन्दे मातरम् इत्यस्य सामूहिकगायनस्य आयोजनं भविष्यति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य श्रीविजयपुरम् नगरस्य फ्लैग पॉइंट इत्यत्र हर घर तिरंगा अभियाने भागं स्वीकृत्य राष्ट्रध्वजम् उत्तोलयिष्यति। उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्रीविजयपुरम् नगरे सम्प्राप्तवान्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः।
4: आकाशवाणी निजामाबाद केंद्रम, समयं 7 गंटलु। प्रसार विशेषालु। నూట 3.2

హెడ్స్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ ప్రభాత ప్రసారంలో ఇంకా ఈ సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రబోధ గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో సిల్వర్ వింగ్స్ హై స్కూల్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. గంట పాటు ఇందులో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఇంకా ముంబై కేంద్రాల నుండి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, ప్రాంతీయ వార్తలు ఉంటాయి 1:10. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అదేవిధంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు ఉత్తరాల ద్వారా. 5:30 జానపద గీతాలు, అనంతరం సినీ రంజన కార్యక్రమం ఉంటుంది. 6:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు ఉంటాయి 6:10. 6:50 వ్యవసాయ సూచనలు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి 7:05. మూడు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం, అనంతరం సినీ రంజని కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, రెండు కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అనంతరం 8:30 లలిత గీతాలు వింటారు. హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అనంతరం సినిమా పాటలు వింటారు. 10:00 అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎండ్రపాటి మాధవీలత. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర్య ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ద స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर

0: छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్దికి తోడ్పాటును అందించిన వారం అవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: సెమీకండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై, జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా, లేకిన్ ఆజ్ పహలీ సెమీకండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ షురూ హో చుకా హై, ఔర్ మే సాఫ్ మాన్తా హూ चीप से लेकर के शीप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा।
1: चीना लोनी हेफेलो निन्न जरिगिन 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జట్లు పోటీ పడగా అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ప్రభాత లహరి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ

0: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
5: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్,
4: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
5: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
4: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
5: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.

0: శ్రోతలు, మీరు విన్నా పాట శ్రీరామరాజ్యం సినిమాలోనిది. పాడినవారు శ్రేయ ఘోషాల్, ఇంకా రాము. సినిమాకి సంగీతం అందించిన వారు ఇళయరాజా. ప్రభాతలహరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరొక చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9444004837.
0: శ్రోతలు, ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాలలో ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, IVF, గర్భ

0: యాంటీనిటల్ కేర్ డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదని చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
2: అవునండి.
1: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను. అంటే ఈ రొటీన్గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా? ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది?
2: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం.
1: HPV
2: వైరస్ బట్ మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో తీసుకోవడంలో తప్పు లేదు.
1: ఇప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మేడం ఈ వ్యాక్సిన్?
2: గవర్నమెంట్లో అయితే సింగిల్ డోసు ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇస్తుంది,
1: ఇవ్వబడుతుంది.
2: మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై లేదు.
1: ఓకే.
2: ఇది ప్రైవేట్లో మనకు ఉంటుంది. ప్రైవేట్లో మనకి 4 వేరియంట్స్తో ఆడపిల్లలకి ఇచ్చేటని 4 వేరియంట్స్ అంటే 4 రకాల HPV వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్. అది మనకి సర్వవ్యాక్ అని ఉంటుంది, గార్డాసిల్ 4 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్లస్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మేడం మగపిల్లలకు కూడా ఇవ్వచ్చా? ఎస్, ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ HPV వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆడపిల్లలకి రావచ్చు, మగపిల్లలకి రావచ్చు. మగపిల్లలకి మరి గర్భాశయం ముఖద్వారం ఉండదు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్తో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ప్రొటెక్ట్ అవుతుంది 100% అన్నారు కదా, మరి వాళ్ళకి గర్భాశయమే ఉండదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఈ వైరస్ మనకు వాళ్ళకి జననాంగాలకి, మర్మావయాలకి, నోటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మర్మాంగ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వార క్యాన్సర్స్, ముఖద్వారం ఉంటుంది మలద్వారం, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత పినైల్ క్యాన్సర్స్ నుంచి అంటే మేల్ జెనైటల్ ఆర్గన్ ఉంటుంది కదా, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, నోటి క్యాన్సర్ నుంచి, ఒరోఫరెంజల్ క్యాన్సర్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ మగపిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మరి ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి ఈ వ్యాక్సిన్? ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల తర్వాత మగపిల్లలకి మనం రికమెండ్ చేయట్లేదు. సో మరి మగపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆడపిల్లలకి మాత్రం 4 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే దాంట్లో మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత గర్భాశయ ముఖ ద్వారం నుంచి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మగపిల్లలకి ఇచ్చేటివి 9 వేరియంట్స్ ఉంటాయి. సో 9 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే వ్యాక్సిన్, గార్డాసిల్ 9 అంటాం, అది మగపిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి, మగపిల్లలకి ఇచ్చినట్టయితే 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి సెకండ్ డోస్. అదే కనుక 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే 15 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న మగపిల్లలకి మనం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మొదటి ఇంజెక్షన్ తీసుకున్నాక 2 మంత్స్కి, మొదటి ఇంజెక్షన్ తీసుకున్నాక 6 మంత్స్కి 3rd డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగారు మరి ఇది ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో లేదా అని. అవును, ఎందుకంటే మామూలుగా వ్యాక్సిన్ షెడ్యూల్ మనకి చిన్నగా ఉన్నప్పుడు అయిపోతుంది, అంటే 5 ఇయర్స్ వాటి లోపలే షెడ్యూల్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ మనం ఎప్పుడు ఇస్తున్నాము? 9 నుంచి 14 సంవత్సరాలు
1: మధ్య.
2: కాబట్టి వాళ్ళు ఏంటంటారు, చిన్నపిల్లలకి అది షెడ్యూల్ ఉంటుంది, వ్యాక్సినేషన్ షెడ్యూల్. ప్రతి ఒక్కరు, ప్రతి అమ్మాయికి తెలుసు, పుట్టగానే పిల్లలకి టీకాలు ఇప్పించాలి, చదువుకున్నా చదువుకుని వాళ్ళకైనా గ్రామీణులకైనా అది కామన్. ఆ షెడ్యూల్ ఇది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని టిక్ కొట్టేసుకుంటారు, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి మా పిల్లలకి. బట్ ఇది ఎప్పుడు ఇస్తున్నాము? 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఇది లేదు కాబట్టి అది స్కిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడు పిల్లల డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? 12 సంవత్సరాల లోపల వాళ్ళకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఈ 12 నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఏదైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, PCOD ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, మ్యారేజ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఎప్పుడు వస్తారు? వాళ్ళు 18-20 సంవత్సరాల టైంలో వస్తారు. సో ఎప్పుడైతే మనకు పీక్ టైమ్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ పీరియడ్ స్కిప్ అవుతుంది. సో ఆ పీరియడ్లో ఉండే వ్యాక్సిన్ కాబట్టి ఇది అవేర్నెస్ లేదు. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఇది. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్లో కాస్ట్లీ ఉంటుంది. ఒక్క డోసు ఆడపిల్లలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ 4,000 ఉంటుంది. సో 3 డోసెస్ తీసుకోవాలి. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఒక ఫ్యాక్టరే, అంటే అంత పాపులర్ కాకపోవడానికి. మగపిల్లలకి తీసుకునే వ్యాక్సిన్ 11,000 ఉంటుంది
1: ఒక వ్యాక్సిన్కి.
2: ఒక వ్యాక్సిన్ సో వాళ్ళకి 9 వేరియంట్స్ ఉంటుంది కదా. సో ఇది అఫోర్డబిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. ఇది ఎప్పుడైతే మనకి ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తే ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, ఇప్పుడు మనం బీసీజీ ఇప్పిస్తాము, టీటీ ఇంజెక్షన్ ఇప్పిస్తాము, వాటితో వచ్చే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సేమ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా, ఏముంటుంది ఆ రోజు కొంచెం చెయ్యి కొంచెం నొప్పిగా ఉండడం, ఐచ్చిన దగ్గర కొంచెం దురదలాగా నొప్పిలాగా కొంచెం వాపులాగా కొంచెం జ్వరం వచ్చినట్టు, అంతే కదా. మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకునే వ్యాక్సిన్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివే ఉంటాయి. గర్భిణీ స్త్రీకి ప్రతి గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజెక్షన్ ఇస్తాం కదా, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది కూడా అంతే. ఈ వైరస్ అనేది ఇది లైవ్ వైరస్ కాదు, ఇది డెడ్ వైరస్ కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా ఇంత, అంటే ఒక క్యాన్సర్ మనకి ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీకి ఎఫెక్ట్ చేసే క్యాన్సరు మనం 100% నివారించవచ్చు. సో అలాంటి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మనము అవేర్నెస్ లేకపోవడం, అంటే అవగాహన లేకపోవడం తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అడిగారు మరి వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే, మళ్ళీ మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా సర్వైకల్ క్యాన్సర్ రాదు, వీళ్ళకి పినల్ క్యాన్సర్స్ రావు, ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్ రావు, వల్వర్ క్యాన్సర్స్ రావు అని 100% షూరా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో వ్యాక్సిన్ తీసుకుని కూడా స్క్రీనింగ్
1: చేసుకోవాలి.
2: ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ చేసుకుంటో ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంటే ఎట్లా, ఎలా గుర్తుపట్టాలి సర్వైకల్ క్యాన్సర్ని అంటే, ఒక సింపుల్ టెస్ట్ పాప్ స్మియర్ అనే ఒక చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు అంటే, మనము మనకి గవర్నమెంట్లో ఏఎన్ఎం సిస్టర్స్, పిహెచ్సిలో ఏ డాక్టర్ అయినా సరే సింపుల్, అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం గైనిక్ ఎగ్జామినేషన్ కోసం స్పెక్లమ్ యూజ్ చేస్తాం. ఆ స్పెక్లమ్ ద్వారా గర్భాశయ ముక్క ద్వారా అని చూసి ఒక వుడెన్ స్పూన్ లాంటి దాంతో లేదంటే ఒక బ్రష్తో ఆ గర్భాశయ ముక్క ద్వారాని స్వీప్ చేసేసి దానిపైన ఉన్న లేయర్ని కణాలని కలెక్ట్ చేస్తారు. అంత సింపుల్ టెస్ట్ ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించవచ్చు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ వరకు రూపాంతరం చెందడానికి 3 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనకు అంత టైం ఇస్తుంది ఆ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ఈ రోజు వచ్చి 6 మంత్స్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అట్లా ఉండదు. ఇది 3 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది క్యాన్సర్ లాగా రూపాంతరం
1: చెందడానికి.
2: అంత టైం మనకు ఇస్తుంది. పోనీ ఏదో పెద్ద కాస్ట్లీ పరీక్షను ఇంకెక్కడికో వెళ్ళాలా, చాలా సింపుల్ పరీక్ష, ఒక క్షణంలో అయిపోయే పరీక్ష. కాబట్టి ప్రతి స్త్రీ ఇది ప్యాప్ స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి.
1: ఇది ఏ వయసులో చేయించుకుంటే బాగుంటుంది
2: అయితే, ప్యాప్ స్మియర్ అనే పరీక్ష మనం 21 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ప్యాప్ స్మియర్ పరీక్ష మనం చేస్తాం. 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్ స్మియర్ పరీక్ష చేసుకోవాలి. సో 3 సంవత్సరాలకి ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఇప్పుడు నార్మల్గా వచ్చాక 3 సంవత్సరాల వరకు 80% క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు చేసుకోవాలి. సో అది ఏం చేస్తుంది ప్యాప్ స్మియర్ అంటే, ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ని గుర్తుపడుతుంది. అంటే క్యాన్సర్ స్టేజ్లో ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉందా, ఎప్పుడైతే మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో గుర్తించినట్టయితే సింపుల్ గర్భాశయం తీయకుండానే సింపుల్ పద్ధతుల ద్వారా అది దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం ముందస్తుగా గుర్తుపడితే 100% మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు.
1: ఓకే,
2: సో అంత కామన్ క్యాన్సర్కి అంత సింపుల్ టెస్ట్ ఉంది. మరి హెచ్పీవీ టెస్టింగ్ అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, 30 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి మనము ప్యాప్ స్మియర్తో పాటు హెచ్పీవీ టెస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టే ప్యాప్ స్మియర్ కలెక్ట్ చేస్తాం కదా, అదే స్మియర్తో హెచ్పీవీ టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో అవే కణాలతో హెచ్పీవీ టెస్టింగ్ కూడా చేస్తాం. ఆ హెచ్పీవీ టెస్టింగ్లో కనుక మనకి హెచ్పీవీ వైరస్ తన శరీరంలో ఆల్రెడీ ప్రవేశించిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ప్రవేశించలేదు అంటే మళ్ళీ తిరిగి పరీక్ష 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ హెచ్పీవీ అండ్ ప్యాప్ స్మియర్ రెండు కలిపి చేసుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకుంటే
1: సరిపోతుంది.
2: సో ఆ విధంగా మనం 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ప్యాప్ స్మియర్ కానీ హెచ్పీవీ టెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఇవి అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇది చేసుకోకూడదా?

0: వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ రొటీన్ షెడ్యూల్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనం ఇందాట అడిగారు మీరు వ్యాక్సిన్తో 100% ప్రొటెక్షన్ ఉంటుంది అంటే, ఇది వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వదు.
1: సో ముందస్తు జాగ్రత్తగా మనం
0: నివారిస్తుంది. అంతేగాని ఆల్రెడీ అమ్మాయి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే
1: ఉపయోగం ఉండదు. డాక్టర్ గారు, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక అబ్బాయి ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వయసులో తీసుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక ఈ వ్యాక్సిన్ తీసుకుంది, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో మల్టిపుల్ పార్ట్నర్ కనుక అమ్మాయికి ఉండి ఉంటే, అదర్ పార్ట్నర్ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉండి ఉండకపోతే, ఈ సర్వీక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అయితే మనకి ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్కి మనకి 2 varieties వస్తుంది, అంటే HPV వైరస్ 16, 18 అనే వెరైటీస్తోనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఆమె వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి 100% ప్రొటెక్షన్
1: అయిపోతుంది.
0: సో తనకి నిన్నటి మాట్లాడుకున్నట్టుగా HPVలో మనకు 100 టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్నేమో మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని కలుగజేస్తాయి, కొన్నేమో జెనిటల్ వార్డ్స్ని, వాటికి మనకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ తనకి ఈ పర్టికులర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే మనం 100% అని చెప్పాం, 90-100 అని చెప్తాం. అంటే సపోజ్ ఆమె బాడీలో ఒక 16 అనే వైరస్ వచ్చేసింది, మరి ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, 16 ప్రొటెక్షన్ ఉండదు కదా, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఒకవేళ తనకి HPV టెస్టింగ్ చేసినా, HPV వైరస్ తన బాడీలో ఉంది అని తెలిసినా కూడా మనం వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగమే. అంటే తనకు ఆల్రెడీ వచ్చిన దాని నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా వైరసెస్ నుంచి తనకి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ HPV వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే క్యాన్సర్ ముక్తి భారత్ అని. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అందరికీ అందుబాటులో ఉంటుంది.
1: ఇంకో ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న రోజున, ఇందాక మీరు చెప్పారు అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే మంచిది, ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన అనుకుందాం ఒక అమ్మాయికి, ఆ టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అది పూర్తయిన తర్వాతనే తీసుకోవచ్చా?
0: లేదండి, అంటే తనకి పీరియడ్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్
1: తీసుకోవచ్చు.
0: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒక 10 రిలాక్స్ అవుతాం కదా, అంతే, అంతకు మించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఆ రోజు కొంచెం మనం వ్యాక్సిన్ యూజువల్గా భుజానికి తీసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రామస్కులర్ తీసుకోవాలి. తీసుకున్న చోట కొంచెం రెడ్ కానీ, కొంచెం దురద కానీ, కొంచెం వాపులాగా, కొంచెం చేయి కొంచెం నొప్పి వచ్చినట్టు, ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం టీటీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కదా, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముండవు. ఎవరికైనా మరీ ఆ వ్యాక్సిన్ పడని వాళ్ళు ఎలర్జిక్ బాగా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ మామూలుగా రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టే. సో దీనికోసం మనం
1: భయపడాల్సిన పరీక్ష చేయాల్సిన అవసరం ఏం లేదండి.
0: రొటీన్ గా ఇప్పుడు మనం వ్యాక్సిన్స్
1: ఎలా ఇస్తామో ఇది కూడా అలాగే ఇస్తా,
0: అంతే సింపుల్.
1: ఆ పర్సన్ కి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అప్పటికి ఏదైనా వ్యాధి ఉండి ఉంటే, ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే, ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? ఆ వ్యాధి తగ్గినాక?
0: లేదండి, ఇవ్వచ్చు.
1: అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన ఏం లేదు.
0: మామూలుగా వేరే వ్యాక్సిన్స్ కూడా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వము. అలాగే ఇది కూడా
1: అంతే.
0: అంతేగాని ఈ వ్యాక్సిన్
1: ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం
0: లేదు, అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఇది.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు IVF ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రభాతలహరి కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
4: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

ప్రభాతలహరి కార్యక్రమం కొనసాగుతుంది. హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ఉంటుంది ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంట పాటు. కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరొకసారి 84422450066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా సందేశం పంపగలరు.

0: కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న పాట జై బోలో తెలంగాణ సినిమాలోనిది. పాడిన వారు శ్రీకృష్ణ ఇంకా ఆదర్శిని. సినిమాకి సంగీతం అందించిన వారు చక్రి.
1: హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: ప్రభాతలహరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, హృదయ రాగాలు వాట్సాప్ సినీగీతల కార్యక్రమం ఉంటుంది ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంట పాటు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే శ్రోతలు మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462450666. ఫోన్ నంబర్ మరొకసారి 8462245066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా సందేశం పంపించగలరు.

ప్రభాతలహరి కార్యక్రమంలో శ్రోతలు, మీరు విన్న ఆ పాట కాటమరాయుడు సినిమాలో ఉన్నది. పాడినవారు ధనుంజయ్, ఇంకా మాళవిక.

0: ప్రభాతలహరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, హృదయరాగాలు వాట్సాప్ స్నేహితుల కార్యక్రమం ఉంటుంది ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంట పాటు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462450450666, ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా సందేశం పంపగలరు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమి ఉంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బుకి. ఒక బల్బు ని వైర్ వెలిగిస్తుందో, సో వైర్ లేనిది బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటిది. సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతో పాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ, షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే, ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే, షుగర్ లో కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అంటే చిన్నపిల్లలు, వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, అది ప్రోటోకాల్ అది కంపల్సరీగా. టైప్ 2లో అంటే పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి, అది ప్రోటోకాల్. టైప్ 2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు, అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు, మేము ఫాలోఅప్ కి 1 ఇయర్కి పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
2: వచ్చే అవకాశం ఎక్కువగా
3: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
2: చూపు
3: కోల్పోయిన తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాల్. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు, అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు పోతుంది. రెటీనా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే, ఏది సింప్టమ్స్ ఉండవండి,
2: లక్షణాలు ఏమి
3: కనిపించవు, బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
2: చూపు తగ్గిన
3: తర్వాత వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి. అది
2: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
3: వయసును బట్టి రెటినా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటినా జబ్బులు అంటే, తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
2: పుట్టిన పిల్లలు.
3: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి. అది
2: కూడా మొదలు కావచ్చు పిల్లల్లో
3: అంటే పుట్టిన వెంటనే. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెలలు నిండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
2: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంత వరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా?
3: పెద్దవాళ్ళలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్ లేజర్స్ అవి
2: చత్వరం అని అనటం మనం వింటుంటాము. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
3: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది న్యాచురాలిటీ, అది న్యాచురల్ గా వచ్చే ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది న్యాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
2: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
3: అవునండి, అవును.
2: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
3: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
2: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
3: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే, మీరు సిస్టమిక్ డిసీజెస్ మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది,
2: పెరగకుండా మాత్రం
3: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
2: కంట్రోల్ చేయాలి అంతే. అంతే తప్ప పూర్తిగా
3: నయం చేయలేము,
2: తీసుకురాలేదు. ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
3: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి, అదే మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
2: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
3: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు, అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటో కోఆగులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా చూపు పోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాప్ వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని, డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్స్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకో, బట్ అది వదలదు. అది లేజర్ చేసినా ఇంజెక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గానీ ఆయిల్ గానీ పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
2: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్ అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి వస్తుంది కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే, ఆ కన్నుకు ఈ కన్నుకు ప్రాబ్లమ్
2: కొంచెం
3: తేడా ఉంటుంది కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
2: రెటినా సమస్య
3: కంపల్సరీ వస్తుంది.
2: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మన ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
3: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే, వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
2: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటినా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
3: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి, సరైన ఆహార నియమాలు కానీ మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు కానీ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
2: సమయం కానీ ఆలోచన విధానం కానీ ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
3: అవునండి.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటినా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
3: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటినా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందు పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో అంటే క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి, క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత, ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనం చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటినా అనేది మనము ఒక మొక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటినా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని, అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి. స్పెషల్ గా రెటినా జబ్బులు అండి, వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడవచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
2: చేరుకుందంటే
3: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడాలి, ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది స్పెషల్ గా అదే రీజన్.
2: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటినాకి అవకాశం ఉంది?
3: అవునండి అవునండి, నేను వచ్చిన తర్వాత ఒక 4 చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
2: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
3: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా, పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి, అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఎర్లీ స్టేజ్ లోనే పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బు నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
2: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి పూట మా స్టూడియోకి వచ్చి రెటీనా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256925667. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
0: శ్రోతలు, ఇంతవరకు మీరు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇప్పుడు తేజస్విని మరో గణపతి పాటను వినిపిస్తుంది.
1: వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం, వందనం మందహాస కరివదనం గణపతి. వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం, వందనం మందహాస కరివదనం గణపతి. సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం, సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం లంబోదర సుందరం నిత్యానందాయకం, లంబోదర సుందరం నిత్యానందదాయకం అగ్నవారణం కావ్య నాటకాది గానప్రియ, అగ్నవక్ కావ్య నాటకాది గానప్రియ. వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం, వందనం మందహాస కరివదనం గణపతి. వందనం జయ గణేశ శ్రీ గణేశ వందనం.
2: ఇప్పుడు రాణి ప్రియాంక తులసీ దళాలతో అనే శ్రీకృష్ణుని పాటను వినిపిస్తుంది.

0: మోక్షపదం భపుత్ర కునకున్ శ్రీకాళహస్తీశ్వర. భావం శ్రీకాళహస్తీశ్వర, నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి లేని వారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులున్నారు, వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలు జరగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన మోక్షం లభించదనుకోవడం జరగదు.
1: బాగా చెప్పావు సుశ్రీజ.
2: ఇప్పుడు మోక్షద సరస్వతి పాఠం పాడి వినిపిస్తుంది.

0: చాలా బాగా పాడావు మోక్షద. అమూల్య, గ్రీష్మ వీళ్ళిద్దరూ విశాల భారతదేశం మనది అనే పాటను పాడుతారు.
1: విశాల భారతదేశం మనది హిమాలయాలకు.

0: చేయండి.
1: ఇప్పుడు చంద్రబిన్ 5వ తరగతి,
2: నరసింహమూర్తి 8వ తరగతి,
1: వీరిద్దరి సంభాషణను విందాం.
2: అన్నయ్య, నాకు కథ చెప్తావా?
1: నాకు తెలిసిన కథలన్నీ చెప్పేశాగా.
2: అయితే నువ్వు ఒకసారి కంచికి వెళ్లిరా అన్నా.
1: ఎందుకురా?
2: ఎందుకంటే కథలన్నీ వెళ్ళేవి కంచికేగా, కొన్ని కథలను పట్టుకురా.
1: ఒరే తమ్ముడు, కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయిరా,
2: నిలబడి తింటే కాళ్ళు ఒకటే లాగుతాయన్నా.
1: ఒరే, హోంవర్క్ 20 సార్లు వ్రాయమంటే 10 సార్లు రాసావేంట్రా?
2: అవునా? ఏమో, నాకు లెక్కలు రావు కదా, అందుకే 10 సార్లే రాసా.
1: ఎందుకు అలా డల్గా ఉన్నావు?
2: కాలికి దెబ్బ తగిలింది, హోంవర్క్ చేయలేదు.
1: కాలికి దెబ్బ తగిలితే చేత్తో రాయడానికి ఏమైందిరా?
2: ఆ చేత్తోనే కదా మందు రాసుకునేది.
1: బాగుంది చంద్రబిన్ నరసింహమూర్తి. ఇప్పుడు హైందవి 5వ తరగతి తను పాడే పాటను విందాం.

ప్రాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్ళు ఈనాడైనా. అనామిక సందేశం భారత జీవన సారం, జనని జన్మ కారణం జన్మభూమి వీరులం. సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం. ఆమె మోము పైన చిరునవ్వులం, మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరంబున సాగిన శరమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై. కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం. జయ జయ హే మాత.

0: నా చిరునవ్వులం. బాగా పాడావు హైందవి.
1: ఇప్పుడు తేజస్విని 5వ తరగతి పద్యాన్ని వినిపిస్తుంది.
0: నరుడు మెచ్చనేమి నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడు, మానవార్చనంబే మాధవార్చనముర, లలిత సుగుణజాల తెలుగుమాల.
1: చాలా బాగా చెప్పావు తేజస్విని.
2: మనం ABCDలను ఒక క్రమ పద్ధతిలో చదువుతాం, కాని వైణవి 1వ తరగతి ఎలా చదువుతుందో విందాం.
3: ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA.
2: బాగా చెప్పావు తిరిగేసి. కానీ ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, వాటిని తిరిగేసి చెప్తావా?
3: చెప్తాను.
2: APPLE యాపిల్,
3: ELPPA
2: ORANGE ఆరెంజ్,
3: EGNARO
2: UMBRELLA అంబ్రెల్లా,
3: ALLERBMU
2: ZEBRA జీబ్రా,
3: ARBEZ
2: YELLOWLO
3: WOL.

0: పొందినవాడవు. నీవు ఆపదల్లో ఉన్న వారికి బంధువు. నీకు సాక్షి వచ్చే దైవం మరొకరు లేరు అని మదించిన ఏనుగుని ఎక్కి డప్పు కొట్టు చప్పుడు చేస్తూ ఈ లోకమంతా చాటి చెప్తాను.
1: ఇప్పుడు రాణి ఐశ్వర్య గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి గీతాన్ని వినిపిస్తుంది.
2: దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నని పెంచుమన్నా, బట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొరనే, దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కదలోయ్, కండ కలవాడేడు మనిషోయ్, దేశాధిభానము నాకు కత్తని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూర్ణిమేదైన ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్.
1: ఇప్పుడు నిత్యశ్రీ పదవ తరగతి శ్లోకాలను వినిపిస్తుంది.

0: చాలా చోట్ల జరుగుతున్న విషయాన్ని పాట రూపంలో పాడి వినిపించింది రమణి. ఇప్పుడు శ్రద్ధ దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి చెప్తుంది.
1: దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి తల్లి కృష్ణవేణమ్మ, తండ్రి రామారావు, తాత మనోహరం పంతులు. దుర్గాబాయి చిన్నతనంలో అల్లరి చిలిపి పిల్ల. చదువులతోటి వారందరితో ముండుండేది. ముగ్గులు చాలా బాగా పెట్టేది. 5వ తరగతిలో ఈమె చదువు మాయి వేసింది. గాంధీగారి పిలుపునందుకొని ఇంగ్లీషు చదువుకోవడానికి ఇష్టపడలేదు. 12 ఏళ్ల వయసులో ఈమె బాలికా పాఠశాలను ప్రారంభించి తనకంటే పెద్దవారికి కూడా విద్య నేర్పేది. ఆ పాఠశాలలో తాను తల్లి పాటలు నేర్పేది. దుర్గాబాయి చెరగని ధైర్యంతో స్త్రీల అభివృద్ధికి, స్త్రీలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఈమె ఎంతగానో ప్రయత్నించింది. దుర్గాబాయి తన స్వీయ చరిత్రను భాషించి శిలలు అన్న పేరుతో వ్రాసింది. స్త్రీల జీవితాల గూర్చి గ్రంథాలు వ్రాసింది. దుర్గాబాయి తన జీవితాన్నంతా మహిళా సంక్షేమం కోసం కృషి చేసింది. ఈమె స్థాపించిన మహిళా సభలు ఆమె కీర్తికి కిరీటాలు. స్వయం కృషితో ఉన్నత స్థానాన్ని అలంకరించి దుర్గాబాయి జీవితం భారతీయ మహిళా లోకానికి ఆదర్శప్రాయము.
0: ఇప్పుడు ప్రణవి 4వ తరగతి భగవద్గీత శ్లోకాలను వినిపిస్తుంది.
2: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా ఈచ్ఛవ మామకా పాండవిచ్చైవ క్రిమకుర్వత సంజయ. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్తా ప్రయచ్చతే తదహం భక్తు ప్రకృతం అశ్నామి ప్రయతాత్మనః. భావం: చిత్తశుద్ధి గలవాడు భక్తితో సమర్పించు ఆకుగాని పువ్వుగాని పండుగా నీరుగాని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను.
0: బాగా చెప్పావు ప్రణవి. ఇంతవరకు మీరు బాలభారతి కార్యక్రమంలో సిల్వర్ వింగ్స్ స్కూల్ వినాయక్ నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.
3: శ్రోతలు, ఇంతవరకు మీరు బాలభారతి కార్యక్రమంలో సిల్వర్ వింగ్స్ హై స్కూల్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మరి కాసేపట్లో అంటే 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరొకసారి తెలియజేస్తున్నాను, 84622450066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా రాసి సందేశం పంపించగలరు.

ఇంతటితో ఈనాటి బాలభారతి కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:20. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినడానికి మాకు మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462240066. కార్యక్రమంలో ముందుగా విందాం స్మార్ట్ శంకర్ సినిమాలోని పాటను. పాటను కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ సాయినగర్ వనస్థలీపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరూ కూడా ఈ పాటను కోరుతున్న శ్రోతలు. వీరేమంటున్నారంటే బోనాల

0: हमारा कि रात बोनाल बोनाल बोनाल बोनाल।
1: हृदय रागालु వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు గంట పాటు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా సందేశం పంపించగలరు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
7: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
1: వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
9: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
10: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
9: సెల్ 9440044837.
1: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట కాలేజ్ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు భూదన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, ఇంకా అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా రేణుకపల్లి గ్రామం నుంచి వేణమ్మ, బాలయ్య బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆకాశవాణి సిబ్బందికి, ఇంకా శ్రోతలందరికీ కూడా. మీకు కూడా అండి

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: హృదయ రాగాలు వాట్సాప్ సినీగీతల కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల అంటే రేపు సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, DGFPS ను సంప్రదించగలరు.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటే మీరు మాకు వాట్సాప్ రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఇందులో మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు క్లియర్గా సందేశం పంపించగలరు. కార్యక్రమంలో తర్వాతి పాట ఆహ్వానం సినిమాలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇంకా చిత్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి నితీష్, మేఘన, శ్రీజ, జ్యోతి, మమత, చిట్టి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాళ్ళు గ్రామం నుంచి రమేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

0: కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తల తిరగడం, తలనొప్పి సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలను ఇస్తారు. గమనిక విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తాతయ్య, ఇది ఏం మొక్క?
6: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
5: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
6: ఎందుకు?
5: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
6: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
5: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట మనసంతా నువ్వే సినిమాలోనిది. పాడిన వారు చిత్ర గారు, సినిమాకి సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం కులాస్పూర్ గ్రామం నుంచి దావుల ప్రభాకర్ ఆద్య, సువర్ణ, హితిక, ఖుషి, రిషి ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

0: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మీరు విన్న పాట మాస్టర్ సినిమాలోనిది. పాడినవారు హరిహరన్, ఇంకా సుజాత. సినిమాకి సంగీతం అందించిన వారు దేవ. ఈ పాటను కోరిన శ్రోతలు సీఎం రోడ్ ఆటోనగర్ నుంచి నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగర్, పర్వీస్, ఉదయబాను, ఇంకా వారి కుటుంబ సభ్యుల మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ పోతంగాల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్, ఇంకా వారి కుటుంబ సభ్యుల మిత్రులు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.

హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతాల కార్యక్రమంలో తరతి పాట తొలి ప్రేమ సినిమాలోనిది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ జిల్లా కాల్వ గ్రామం నుంచి నవీన్, రజిత, కృతిక్, దివిజ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా అమృతపూర్ గ్రామం నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట వర్షం సినిమాలోనిది. పాడిన వారు అద్నాన్ స్వామి, ఇంకా సునీతారావు సినిమాకి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నాందేడ్ జిల్లా కుండల్వాడి గ్రామం నుంచి సావన్కర్, గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు వినయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నిజామాబాద్ నుంచి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఎల్లమగుట్ట నుంచి వేణు, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సోగ్గాడే చిన్ననాయన సినిమాలోనిది. పాడిన వారు హరిహరన్, ఇంకా కౌసల్య. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్ నుంచి గోరే నిఖిత, ఉదయ్, మిథున్, మౌర్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట జెంటిల్మ్యాన్ సినిమాలోనిది. పాడిన వారు కార్తిక్, ఇంకా ప్రణవి. సినిమాకి సంగీతం అందించిన వారు మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట మండలం సిరిపూర్ గ్రామం నుంచి మాధురి, మధుర, సహస్ర, సంతోష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామం నుంచి కొండ, రఘురామ్, లాస్య, సమన్విత్, సాయి, సుశాంత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

హృదయరాగాలు వాట్సాప్ సినిగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట. పోకిరి సినిమాలోనిది పాడిన వారు నిహాల్, సినిమాకి సంగీతం అందించిన వారు మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు శంకర్, సుధా, జ్యోతి, సిద్ధార్థ్, పల్లవి, రామస్వామి, సరస్వతి, పావని, పద్మ, వేణుగోపాల్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరు విలేజ్ నేమ్, ఇంకా మండలు రాయలేదండి. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బౌత్ మండలం పొచ్చెర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నిఖిల్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం మెహ్రూ బస్తీ నుంచి వెంకటేష్, లత, వర్ధిని, వంశీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

ఇంతటితో నాటి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఈ పాట విందాం.

సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. నీట్ పేపర్ లీక్ పై నిరసనల సందర్భంగా జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు. జెన్జెడ్ మన పిల్లలు, వారికి కొన్ని ఆశయాలుంటాయి, వారే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు, ఆ పదవి నాకు ముఖ్యం కాదు అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్లు వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని, అడవులు ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్లు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్. చాలామందికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు కావాల్సిన పాటని 0402324082 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మంచి మంచి పాటలు వింటూ లెవెన్ దాకా ఎంజాయ్ చేద్దాం. 95 నుంచి 2000 వరకు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995 అలాగే అంటిల్ 2000 వరకు ఏ సినిమాలు అయితే వచ్చాయో అందులో మీకు నచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని 0402324082కి మెసేజ్ చేయండి. ఆ పాటలన్నీ వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు క్రిమినల్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎవరు గ్రీన్ హిల్స్ వింటున్నారు? వసే రామలమ్మ సినిమా నుంచి పాట కావాలని ఆరంభం నుండి రాధా కుమారస్వామి రియాన్స్ సార్ సార్ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అంతేనా?
4: ఇంకేం కావాలి?
3: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
5: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ, కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
6: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు పెళ్లి సందడి సినిమా నుంచి ఏదైనా పాట కావాలని, అండ్ ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. పెళ్లి సందడి నుంచి సామవేదం షణ్ముఖ శర్మ రాసిన పాట, ఎంఎం కిరవాణి సంగీతం, గానం చిత్రం.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. టుడే క్లాక్ టైం 10:20 క్రాసెస్ 40 సెకండ్స్ అవుతుంది. తర్వాత ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్వి కృష్ణారెడ్డి స్వరపరిచిన పాట వస్తుంది. శ్రీమండ్ల సీతారామ శాస్త్రి రచన, గానం సునీత, చిత్రం ఎగిరి పావురమ. ఈ పాట కావాలని జిడిమెట్ల నుంచి కరీముల్లా, నజరీన్, రుహీనా రిక్వెస్ట్ చేశారు. అలాగే మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ జుబేర్, జునైద్ ఫాసీ, జమీర్, ఎంఏ వాహిద్ రుమాని, నోమాన్, ఫక్రాన్, జాకిర్, ఫాజిల్ నిజామాబాద్ నుంచి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఇంకా స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుడ్డ సికింద్రాబాద్ నుంచి, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రామయ్య, సుధా, చైత్రిక వీళ్ళు కూడా తెలంగాణ వనపర్తి నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, అమిత్ ఖన్నా కూడా ఏదైనా ఒక పాట కావాలని రిక్వెస్ట్ చేశారు అందరి కోసం ఈ పాట.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: మీరు చూసారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టాక్ టైం 10:27 క్రాస్ చేసి 5 సెకండ్స్ అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. 0402324085 ఈ నెంబర్కి 1995 to 2000 ఈ ఇయర్స్లో వచ్చిన ఫిలిం నుంచి ఏదైనా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మీరు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పోచారం గ్రామం, జిల్లా బోధ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు పెదరాయుడు సినిమా నుంచి పాట కావాలని. అలాగే

ఇస్లామాబాద్లో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాన్జైనుద్దీన్, అబేద ఆయేషా వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఎం వెంకటేష్ నందిపేట్, సుచిత్ర, సాయినాథ్, నిహాల్, స్వరూప, వంశీ, ఉమారాణి, రాజు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి, ఇంకా ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగు, మహేందర్, నాగలక్ష్మి, కన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు. అండ్ ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను భూదాన్ పోచంపల్లి నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ పీర్జాదిగూడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరి కోసం పెదరాడి సినిమా నుంచి కేజీ యేసుదాస్ చిత్ర పాడిన వండర్ఫుల్ ట్రాక్, సంగీతం కోటి శ్రీహర్ష సాహిత్యం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: ఎవర్జీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జున. స్టూడియో క్లాక్ టైం 10:34 ప్రసెసి 22 సెకండ్స్ అవుతుంది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాస్టర్ సినిమా నుంచి ఏదైనా పాట కావాలని. చింతా శ్రీనివాస్ షాపల్లి విలేజ్ జఫరాగఢ్ మండల్ జనగాం జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరిహరన్ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒక మంచి ఎవర్గ్రీన్ హెడ్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఎం కొండారెడ్డి, ఎం రామలక్ష్మి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, జరుపోత బుచ్చయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అపర్ణ, అరుణ, రాజేందర్, అలాగే ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్ పంజగుట్ట హైదరాబాద్ నుంచి, సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీనగర్ నుంచి, సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. అందరికోసం హరిహరన్ సుజాత పాడిన ఈ పాట మాస్టర్ సినిమా నుంచి.

ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆహా మూవీ నుంచి పాట కావాలని పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రిశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా పూజ, మనోజ్, రాజయ్య, శారద, భూదాన్ పోచంపల్లి నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి గోపికృష్ణ, ఉమావతి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలకపేట నుంచి, అందరి కోసం ఆహా సినిమా నుంచి శ్రీనివాస్ పాడిన ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవరు నేను హిట్స్ వింటున్నారు? నేను మీ అర్జునా. స్టూడియో క్లాక్లో టైం 10:46 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. కనకారావు పార్వతి పెడన నుండి రిక్వెస్ట్ చేశారు నరసింహనాయుడు సినిమా నుంచి పాట కావాలని. జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహని, సన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహీన్, ఆర్యాన్ వీళ్ళు కూడా ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల, పయ్యరామయ్య, లక్ష్మీ, సుభద్ర రాజ్, కుమార్, రచన, మహిర వీళ్ళంతా ఒక పాట కావాలని అడిగారు. చాన్ ఫారూక్, అజీజ్ భాయ్, మాతిన్ భాయ్, షేక్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయమని అడుగుతున్నారు. భావన్ల శ్రావణి, పవన్ కళ్యాణ్, మమత, రాజు, అమ్మ నాగమణి, భూదాన్ పోచంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుంచి నరసింహనాయుడు సినిమా.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మధా సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని.

సుమలత రమ్య చౌటుప్పల్ నుంచి, జూబ్లీహిల్స్ నుంచి నరసింహ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ కావాలని. ఏకలవ్య నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా, బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగాటి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, సీతారామన్. అలాగే బచ్చన్నపేట నుంచి కే పాండు, కిరణ్, జ్యోతి సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలక్పేట నుంచి, మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధు, బాబు, రాగ్, విభాస్, లక్ష్మీ రమణ ఓల్డ్ అల్వాల్ నుంచి, ఇంకా కుమార్, నేహా, సురేష్, రాణి, దినేష్ కుమార్, అక్షయ్ ఫ్రమ్ ఆదిలాబాద్, హయత్ నగర్ గుంటూరు నుంచి శత్రుఘ్న రాజు, వీళ్ళందరి కోసం హలో బ్రదర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం కోటి.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. షుగర్ టాక్ లో టైం ఎగ్జాక్ట్ గా 11 o'clock. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని తెలిపారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనులు కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు

ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. మరికాసపట్లు వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలందరికీ శుభోదయం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వెరీ వెరీ స్పెషల్. ఎందుకో మీకు కూడా తెలుసు కదా, మన ఈ 105 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని సినిమాలు వచ్చుంటాయి. మరి ఎన్నో సినిమాలు హిస్టరీలో అలా నిలిచిపోయాయి, కానీ కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి కదా. మరి అందులో ద బెస్ట్ సినిమాల లిస్ట్ తీయాలి అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఇష్టం ఉంటుంది, కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా వెరీ వెరీ స్పెషల్. మరి అందులో వేటికి చోటు ఉంటుంది? 20th సెంచరీలో విడుదలై 20 ఇయర్స్ నేటితో కంప్లీట్ చేసుకుంటున్న ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అని ఎందుకు నేను అన్నానంటే, 2006 ఆగస్ట్ 9 విడుదలై ఈ సినిమా చాలా కుటుంబాల్లో చేంజ్ తీసుకొచ్చింది. చాలామంది తండ్రులు మారారు ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా తర్వాత ప్రేమ అనే ఎలిమెంట్ని రెండు కోణాల్లో చూడడం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చేంజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అనే ట్యాగ్ లైన్తో అందరినీ ఆకట్టుకున్న బ్యూటిఫుల్ మూవీ బొమ్మరిల్లు సినిమా నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. నాతో పాటు మీకు కూడా అనిపిస్తుంది, ఏంటి బొమ్మరిల్లు సినిమా వచ్చి 20 ఏళ్ళు అయిందా అప్పుడే అనుకుంటున్నారు కదా మీరు కూడా. అవునండి, 2006 ఆగస్ట్ 9, 2026 ఆగస్ట్ 9, అంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఈనాటి ప్రత్యేక గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం, రీకలెక్ట్ చేసుకుందాం ఆ వండర్ఫుల్ మెమరీస్ని. స్టే ట్యూన్డ్.

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి.

20 ఇయర్స్ ఆఫ్ బొమ్మరిల్లు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. 2006 ఆగస్టు 9 విడుదలై ఇవాళకి సరిగ్గా 20 సంవత్సరాలు. ఈ బొమ్మరిల్లు సినిమా స్టార్టింగ్ మురళీమోహన్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. సముద్ర పొడ్డున బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్న పిల్లాడిని జాగ్రత్తగా ఆడిస్తున్న తండ్రి కనిపిస్తారు మనకి. ఆ పిల్లాడు ఎక్కడ కింద పడిపోతాడో అని భయపడే తండ్రి. ఓ తండ్రి కొడుకుల మధ్య మొదలయ్యే మొదటి సమస్య ఇదే అని చెప్తాడు డైరెక్టర్. నడవాలి అని ఆ పిల్లాడు చేసే ప్రయత్నంలో తప్పులేదు, పడిపోతాడేమో అని తండ్రి పడే భయంలోనూ తప్పులేదు. కానీ 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే, ఇదే ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ అన్నమాట. ఈ కథలో విలన్స్ ఉండరు, రక్తపాతాలు ఉండవు, ఫైట్స్ ఉండవు, కానీ ఉన్న ప్రతి నాయకుడు నాన్న మాత్రమే. అదెలా అంటారా? కానీ ఆ నాన్నలోనే మితిమీరిన ప్రేమ ఉంటుంది. తమ పిల్లల్ని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. ఇష్టం ఓకే, ప్రేమ ఓకే, కానీ అది హద్దు దాటితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అలాగే బాధ్యత గల తండ్రి, ఒక్కోసారి ఆ ప్రేమ ఎక్కువైనా కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఆ ఇబ్బందులు కొడుకు ఎలా పడ్డాడు, కొడుకు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి, ఇదే థీమ్తో తెరకెక్కింది బొమ్మరిల్లు సినిమా. ఈ సినిమాలో ఈ ఎమోషన్స్ అన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ భాస్కర్. మరి బొమ్మరిల్లు సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అవి ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోవడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఓపెన్ అన్నమాట. మీరు కూడా ఈ బొమ్మరిల్లు సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి, మీరు ఎక్కడ చూసారు ఈ సినిమా, అలాగే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా మీకు ఎందుకు అంత ఇష్టం, ఇవన్నీ కూడా మీకున్న అనుభవాలని షేర్ చేసుకోండి. ఆన్ 04023240852 నెంబర్ మీద శ్రోతలు పంపించిన మెసేజెస్ని నేను చదువుతాను. లెట్స్ సెలబ్రేట్ బొమ్మరిల్లు.

0: us tonight. Go retro with Akashvani Telugu. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయో బొమ్మరిల్లు సినిమా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆ సినిమా మనకి మిగిల్చిన మెమొరీస్ని, అలాగే మనలో ఉన్నటువంటి ఆ పేరెంట్స్ మధ్య ఉండే ఒక సంఘర్షాన్ని మనం కూడా స్వయంగా ఫీల్ అయ్యేలా చేసిన ఒక అద్భుతమైన సినిమా బొమ్మరిల్లు. మనకి ఒక శ్రోత మెసేజ్ పంపించారు, రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడ నుంచి. నేను ఈ మూవీని నా 47 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్లోని యాదగిరి థియేటర్లో చూశాను. వెరీ నైస్ మూవీ, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక శ్రోత బ్రూస్లీ గారు సురారం కాలనీ నుంచి ఏమంటున్నారంటే, అసలు ఈ సినిమా 20 సంవత్సరాలు అయిందని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్, నేను నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం, అప్పుడు ఎంజాయ్ చేసాం ఈ సినిమా చూసి అని చెప్పారు. ఎస్, ఖచ్చితంగా నేను కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కొన్ని కొన్ని సినిమాలు అసలు అప్పుడే 20 ఇయర్సా అయిపోయాయా అనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో బొమ్మరిల్లు ఒకటి. మీరు ఇప్పుడు చూస్తున్న స్టిల్ నిన్న రిలీజ్ అయ్యి ఈరోజు మనం చూస్తున్నట్టే ఉంటుంది ఆ సినిమా. అయితే అసలు బొమ్మరిల్లు సినిమాకి బీజం ఎక్కడ పడింది తెలుసుకోవాలి కదా మనం కూడా. దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్లో అప్పటికే ఆర్య భద్ర సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవారు భాస్కర్. ఆర్య సినిమాలో సుకుమార్తో కలిసి ఎంతో యాక్టివ్గా పనిచేసేవాడు భాస్కర్. ఒక్క రోజులోనే 48 షార్ట్స్ షూట్ చేసి చూపించాడు. అండ్ అతని వర్కింగ్ స్టైల్కి ఇంప్రెస్ అయిపోయిన దిల్ రాజు గారు, మంచి కథ రెడీ చేసుకో భాస్కర్, నిన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తా అని మాటిచ్చారు అప్పుడే. భద్రా సినిమా టైంలోనే బొమ్మరిల్లు కథ చెప్పేశాడు. అప్పటికి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో దిల్, ఆర్య, భద్ర ఇలాంటి సినిమాలు వచ్చాయి. కానీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఏది రాలేదు. అలాంటి స్టోరీ చెప్పడంతో వెంటనే ఇంప్రెస్ అయిన రాజుగారు మూవీ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. నటీనటుల విషయంలో కూడా పెద్ద తర్జన భర్జనలు ఏం పడలేదు, ఎందుకంటే భాస్కర్కి స్టోరీ రాసుకునేటప్పుడే చాలా క్లారిటీ ఉంది. అయితే మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు పెద్ద హీరోలను అనుకున్నారు. అయితే వాళ్ళ ఇమేజ్లు కనపడకూడదని అప్పటికే 2-3 సినిమాలు చేసిన సిద్ధార్థ్ని హీరోగా అనుకున్నారు. అండ్ ఫాదర్గా అన్డౌటెడ్లీ అందరి ఓటు ప్రకాష్ రాజ్కే పడింది. మదర్గా జయసుధ గారు ఫిక్స్ అయిపోయారు. తర్వాత హాసిని క్యారెక్టర్ ఎవరు చెయ్యాలి అని ఉంటే, అప్పటికే సిద్ధార్థ్ అండ్ జెనీలియా కాంబినేషన్ హిట్ పేరు ఉండడంతో బాయ్స్ సినిమాతో జెనీలియాని తీసుకుందామని ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచింది. ఫైనల్గా సోల్ లాంటి క్యారెక్టర్ హాసిని అంటే మనకి వెంటనే గుర్తొచ్చే జెనీలియాని ఫిక్స్ చేసేశారు. సినిమా పట్టాలెక్కేసింది అనమాట షూటింగ్తో. మరి బాయ్స్ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి సిద్ధార్థ్ జెనీలియా కాంబినేషన్ వచ్చిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందామా బాయ్స్ నుంచి. Stay tuned.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: వీబీ స్టూడియో క్లాక్ లో బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కొంతమంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు మనకి. పునా వెంకటేశం గారు ఏం రాస్తున్నారంటే, పవన్ గారు మీరు అన్నట్లు పిల్లల మీద ప్రేమ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా ఇబ్బందే. ఈ సినిమా మా చిన్నబ్బాయి పుట్టినప్పుడు రిలీజ్ అయింది సార్. ఈ సినిమాలో మాదిరి మా అబ్బాయిలను చూసుకుంటున్నాను. ఇప్పటికీ మా అబ్బాయిలు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునే నడుచుకుంటారు. గ్రేట్ అండి, మీరు చాలా మంచి ఫాదర్ గా ప్రూవ్ చేసుకున్నారు అన్నమాట. అయితే నెక్స్ట్ మనకి మంగా భాస్కర్ గారు రాశారు, 49 ఇయర్స్ ఏజ్ లో చూసాము తండ్రి కొడుకు, తండ్రి కూతురుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూ

పంపించారు. కోటా గారి డైలాగ్స్ సూపర్ అంటూ సికింద్రాబాద్ నుంచి మంగభాస్కర్ గారు పంపించారు. థ్యాంక్స్ మంగభాస్కర్ గారు. 20 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కూడా కరెక్ట్గా సరిపోయినట్లు, ఆ రోజుల్లోనే అంత కరెక్ట్గా తీశారు బొమ్మరిల్లు చిత్రం. ఇప్పటికీ అప్పటికీ ఏనాటికి ఎప్పటికీ అందరి హృదయాలకి దగ్గరగా ఉంటుందంటూ హయత్ నగర్ ఎల్లారెడ్డి కాలనీ నుంచి మాధవాచారి గారు యమున గారు పంపించారు. మొండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ గారు ఏమంటున్నారంటే, ఆయనకి 30 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బొమ్మరిల్లు సినిమా వరంగల్లోని సునీల్ ట్యాకీస్లో చూశారంట, కామెడీ చాలా బాగుంటుంది అంటూ పంపించారు. బొమ్మరిల్లు సినిమాని కళ్లకు కట్టినట్లు చాలా చక్కగా వివరిస్తున్నారంటూ థ్యాంక్ యూ అండి. మధుకర్ గారు నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత మనకి బొమ్మరిల్లు సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, 20 సంవత్సరాలు అయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాం, ఇలాంటి సినిమా గురించి గుర్తు చేసుకోవడం చాలా చాలా బాగుంది, మీకు ప్రత్యేక అభినందనలు వివిధ భారతికి అంటూ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు. రెస్పాండ్ అయిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, మనకి క్యారెక్టర్స్ ఆర్టిస్టులు ఫిక్స్ అయిన తర్వాత 2006 మొదట్లో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. కేవలం 3.5 నెలల్లోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం 100 వర్కింగ్ డేస్లో చాలా పక్కా ప్లానింగ్తో తెరకెక్కించాడు భాస్కర్. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ బొమ్మరిల్లు మాత్రం ఒక విభిన్నమైన కథ. ఇందులో కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్గానే ఉంటుంది, అయితే ఇందులో మితిమీరిన ప్రేమ చూపించే తండ్రి వల్ల కొడుకు పడే ఇబ్బందులు చాలా వినోదాత్మకంగా, అట్ ద సేమ్ టైం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే విధంగా షూట్ చేశారు భాస్కర్. సిద్ధార్థ్ పాత్రకు అదే పేరు పెట్టాడు, సిద్ధు అంటూ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన సిద్ధు తను ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అలాంటి చలాకీ అమ్మాయి హాసిని తనకు పరిచయం అయిన తర్వాత తన లైఫ్లో తనకెదురైన ఫన్నీ ఇన్సిడెంట్స్ని అలాగే ఎమోషనల్ మూమెంట్స్ను ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అలాగే కంటతడి కూడా పెట్టిస్తాయి చివరిలో. అలాగే హాసిని క్యారెక్టర్తో మనల్ని కూడా లవ్లో పడేస్తాయి. భలే చలాకీగా ఉంది అమ్మాయి, ఎంత బాగుంది అంటూ మనం ఇప్పటికీ హాసిని క్యారెక్టర్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది అమ్మాయిలు హాసిని డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే బాగా పాపులర్ అయిన డైలాగ్, అంతేనా ఇంకేం కావాలి, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. చాలామంది అప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు కానీ అప్పుడున్న సెల్ ఫోన్స్లో ఎక్కువగా రింగ్ టోన్స్గా కూడా పెట్టుకున్నారు ఆ డైలాగ్ని. మరి ఇలాంటి మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా ఒక్కొక్కటిగా, మాట్లాడుకుందాం ఇంకా చాలా ఉన్నాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్, స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
2: ఎస్ 11:37 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే 20 సంవత్సరాల బొమ్మరిల్లుని గుర్తు చేసుకుంటున్నాం మనం. ఆ మెమరీస్ ని, ఆ లవ్ ని, ఆ పేరెంటింగ్ ని, అలాగే హాసిని చిలిపితనాన్ని, సిద్ధు సంఘర్షాన్ని, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. బొమ్మరిల్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి డైలాగ్స్. అబ్బూరి రవి గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. అప్పటికి అప్కమింగ్ బడ్డింగ్ రైటర్గా ఉన్నారు ఆయన. అబ్బూరి రవి గారు ఎవరంటే త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ అనమాట. భీమవరం నుంచి వచ్చారు ఆయన కూడా. భగీరథ సినిమాకి అంతకన్నా ముందు డైలాగ్స్ రాశారు. అప్పుడే కొత్త రైటర్ని ట్రై చేద్దాం, ఫ్రెష్గా ఉండాలి సినిమా, ఇంతకుముందున్న డైలాగ్స్లో ఉండకూడదు, ఎందుకంటే అప్పటికే త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయారు, త్రివిక్రమ్తో రాయించలేరు, ఆయన రాసే టైం లేదు. మరి ఎవరిని కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలన్నప్పుడు అబ్బూరి రవి గారిని దిల్రాజ్ గారు సజెస్ట్ చేశారంట భాస్కర్కి. ఇక వాళ్ళిద్దరు కూర్చుని రాసిన డైలాగ్స్ అయితే నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి ఖచ్చితంగా. అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అదేంట్రా ఇంత ఇంత తింటున్నావు, పెద్ద ముక్కది అది ఇప్పుడు తిను, చెప్పవే ఆడికి అలా తింటేనే ఒంటికి పడుతుందని. హాసిని ఇలాంటి డైలాగ్స్తో పాటు క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ మొత్తం మీరే చేశారు, తిట్టేస్తాను మిమ్మల్ని, ఇలాంటి డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని టచ్ చేస్తాయన్నమాట. నిజానికి బొమ్మరిల్లు సినిమాలో అదో మ్యాజిక్ ఉందండి కదా. ఈ సినిమా ఎప్పుడు చూసినా నిన్నే రిలీజ్ అయిందేమో అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఎలా అయితే తేనె ఎప్పటికీ రుచి కోల్పోదో, గంధం ఎప్పటికీ ఇగిరిపోదో, అలాంటి సినిమానే బొమ్మరిల్లు. ఖచ్చితంగా బొమ్మరిల్లు సినిమా కూడా ఎప్పటికీ తన ఫ్రెష్నెస్ని కోల్పోదు, ఎప్పటికీ పాతబడదు, కాదంటారా? పంపించండి ఇంకా మీ మెమొరీస్ని, చదువుతాను నేను. స్టే ట్యూన్డ్.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ

0: ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ లో వీఆర్ సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ బొమ్మరిల్లు. ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఒక్కొక్కటి ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటుంటే, నిజంగా సినిమా అనేది మనల్ని టైం ట్రావెల్ చేయించడంలో ఒక ముఖ్య సాధనం అనమాట, ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుంది. ఫలానా బొమ్మరిల్లు అప్పుడు చూశాను నిన్ను, ఫలానా బొమ్మరిల్లు సినిమా అప్పుడు మా అబ్బాయి పుట్టాడు. చాలామంది శ్రోతలు మాట్లాడుతున్నారు మనకి. మనకి మాధురి సిర్పూర్ నుంచి మెసేజ్ పంపించారు. తను ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, చాలా మెమరీస్ని రీకలెక్ట్ చేశారు అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ మాధురి గారు, మీరు ప్రోగ్రామ్ వింటూ మెసేజ్ పంపించినందుకు. మనకి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి ఏమంటున్నారంటే, మ్యూజిక్ ఎక్కువగా వింటాను నేను, ఏంటో ఆ పాటలు గూస్ బంప్స్ వస్తాయి అంటూ చెప్తున్నారు. తను థియేటర్లో చూడలేదంట, బట్ టీవీలో చాలాసార్లు చూశారంట. అండ్ తర్వాత మనకి వెంకట ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, శంకర్ ప్రసాద్ హూ ఈజ్ ఇన్ కెనడా నౌ, మై ఫ్రెండ్ టుక్ మీ టు దిస్ ఫిల్మ్ ఎట్ ప్రసాద్ జైమాక్స్, వీ ఎంజాయిడ్ దిస్ మూవీ వెరీ మచ్ అంటున్నారు. సో ఆయన కెనడాలో ఉన్నారు ఇప్పుడు. అండ్ బొమ్మరిల్లు సినిమా చూడండి, కెనడాలో ఉన్నా కూడా దేశాలు దాటినా ఆ సినిమాని మాత్రం మనం మర్చిపోలేకపోతున్నాం అనమాట. అంత పవర్ ఉంది ఆ సినిమాలో. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలి. దిల్ రాజు గ్రేట్ అంటూ ఎస్ఏ దొర గారు సఫిల్గూడ మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. తర్వాత ఈ సినిమా 20 సంవత్సరాలు అయింది. నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను. అందుకే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జంపాల వీధి నుంచి గంగాధర్ లక్ష్మీ శ్రీధర్ గారు మనకి మెసేజ్ పంపించారు. తర్వాత భోగ మార్కండేయ అనిత గారు ఏమంటున్నారంటే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక తండ్రిగా కరెక్ట్ అయినా పిల్లలకు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఆలోచించే ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్గా సినిమాలో ఉన్న పాయింటే మీరు కూడా పాయింట్అవుట్ చేశారు మార్కండే గారు. తర్వాత మనకి ప్రదీప్ గారు ల్యాబర్త్ నుంచి, బొమ్మరిల్లు మూవీని ఇప్పటికీ టీవీలో వస్తే ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తాం, ఇంకా ఆ పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమంటూ మెసేజెస్ పంపించారు శ్రోతలు. థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, 20 ఏళ్ళ అమ్మాయి ఎంత అల్లరిగా ఉంటుంది, ఎంత అణకువుగా ఉంటుంది, ఎంత అమాయకంగా ఉంటుంది, ఇవన్నింటినీ పండించింది జెనీలియా. అన్నింటికన్నా ముఖ్యంగా తనకు నచ్చినట్టు ఉంటుంది, అదే సిద్ధార్థ్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అలా హాసినీ పాత్రలో జీవించింది జెనీలియా. తండ్రిగా కోట శ్రీనివాసరావు గారి పాత్ర అద్భుతం. ఇందాక మంగాభాస్కర్ గారు చెప్పినట్టుగా చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు కోట గారి సినిమాలో. ఇక మిగతా నటీనటుల గురించి మాట్లాడుకుంటే, అటు భర్తకి ఎదురు చెప్పలేక కొడుకు గురించి ఆలోచిస్తూ కొడుకు సంఘర్షణని చూస్తూ ఉండలేక ఇద్దరి మధ్య నలిగిపోయే సిద్ధు తల్లి పాత్రలో జయసుధ గారు అంతే సహజంగా నటించారు. దిల్ సినిమాలో హీరోయిన్గా చేసిన నేహ ఇందులో ఒక కీ రోల్లో కనిపిస్తారు. సత్తి ఓ మంచి పనోడు అనే మేనరిజంతో సునీల్ నవ్వులు పోయించాడు. తనికళ్ భరణి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం గారు, అలాగే ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన చిత్రం శ్రీను, రవివర్మ, అక్కగా సురేఖ వాణి, వదినగా సత్యకృష్ణన్, అన్నగా శ్రీరామ్, చెల్లెలుగా సుదీప వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అబ్బూరి రవి మాటలు సినిమాకి ప్రాణమనే చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం మరి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మనకి శ్రోతలు కొన్ని మెసేజెస్ పంపించారు. రవళి అండ్ నిర్వాణ్ ములకల పల్లించి ఏమంటున్నారంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు చూశాను ఈ సినిమా. రిలీజ్ అయినప్పుడు ఓన్లీ డిస్టిక్లో అయింది, దసరా టైంలో చూసాం, జనగాంలో చూసామంటూ మనకి మెసేజ్ పంపించారు. తర్వాత మనకి ఇంకొక మెసేజ్ ఏమొచ్చిందంటే, చింత శ్రీనివాస్ గారు పంపించిన మెసేజ్ ఏంటంటే, బొమ్మరిల్లు సినిమాలో మంచి మెసేజ్ ఉంది, ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ పంపించారు. ఎగ్జాక్ట్లీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, 20 సంవత్సరాలు కాదు, ఇంకొక 20 సంవత్సరాలైనా ఈ సినిమా గురించి ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అలాగే డి బాలాజీ గారు వనస్థలిపుర నుంచి పంపించారు. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది, బొమ్మరిలో ఒక హైలైట్. నేను ఈసీఐఎల్లో ఉన్నప్పుడు చూశాను. ఈ సీన్స్ చాలా బాగుంటాయి, మీరు చెప్తుంటే మళ్ళీ మా కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆ మెమరీస్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకోపోతే ఎలా? ఈ సినిమాతో భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఎలా అయితే సిరివెన్నెల సినిమాతో

వెన్నెల సీతారామ శాస్త్రి గారు అయిపోయారు. చాలా కొద్ది మందికి ఆ అదృష్టం దొరుకుతుంది కదా. తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా పేరే అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయింది అనమాట. బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. మరి ఈ సినిమా చివరికి వచ్చాక ప్రతి ఒక్కరికి, ప్రేక్షకుడికి కూడా ప్రేమ పుడుతుంది ప్రతి క్యారెక్టర్ మీద. అయ్యో సిద్ధుయే కరెక్ట్ కదా అనిపిస్తుంది. కొంతమంది పర్సెప్షన్ ప్రకాష్ రాజ్ గారే కరెక్ట్ కదా, ఆయన ఏం చేశాడు, ప్రేమ చూపించాడు, అది తప్ప అని కూడా చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ ఆన్సర్ ఇవ్వాలి కదా, అందరినీ సాటిస్ఫై చేయాలి కదా, కథ సుఖాంతం అవ్వాలి కదా. మరి ఎలా ముగించాలి ఈ సినిమాని, ఒక భావోద్వేగ భరిత కథను ఎలా ముగించాలి, అంత ఈజీ కాదు. అందుకే బొమ్మరిల్లు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్. సిద్ధు చిన్నప్పటి నుంచి తను పడే బాధలను తండ్రికి వివరించే సన్నివేశాలు నిజంగా అద్భుతం. అక్కడ అబ్బూరి రవి గారి కళానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్ తన నటనలో వివరించే సన్నివేశాలు ఒక అద్భుతం. అలాగే ప్రకాష్ రాజ్ చూపించిన పరిణితి అమోఘం. ఈ సీన్ కంప్లీట్ అయ్యేసరికి మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లుంటాయి. అలా సిద్ధు చేయి తండ్రి స్వేచ్ఛగా వదిలేయడం. సిద్ధు అంటాడు కదా, ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అంటాడు. సో ఆ చెయ్యి వదిలేయడంతో తనే స్వయంగా కుటుంబంతో కలిసి హాసిని దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కలపడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే చివరి కొంచెం ఫనీగా ముగించారు అనుకోండి. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మొత్తం చంద్రబోస్ గారు, కులశేఖర్, అనంత్ శ్రీరామ్, సిరివెన్నెల గారు, భాస్కర్ భట్ల గారు పాటలు రాశారు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అల్టిమేట్. ఈ సినిమా మొత్తం 7 నంది అవార్డ్స్ని కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ప్రకాష్ రాజ్, బెస్ట్ డైలాగ్ రైటర్గా అబ్బూరి రవి, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి హాసిని క్యారెక్టర్కి చెప్పారు, అంత ముద్దు ముద్దుగా చెప్తారనమాట. ఆవిడికి నంది అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీగా జెనీలియాకి అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్గా భాస్కర్కి అవార్డు వచ్చింది. మొత్తానికి ఈ సినిమాని ఒక చిన్న లైన్తో నేను ముగించాలనుకుంటున్నాను, కొంచెం ఫనీగా. సినిమా కూడా అలాగే ఫనీగా ఎడ్ అవుతుంది కాబట్టి. శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్లో భాస్కర్ అనే సినీ ఇంజనీర్ కట్టిన అద్భుత సౌధం ఈ బొమ్మరిల్లు. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్, ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

స్టూడియో క్లాక్ లో 12:14 అవుతోంది. నగరం అంతా, భాగ్యనగరం అంతా బోనాల శోభతో కళకళలాడిపోతోంది. రోడ్లన్నీ కూడా అమ్మవారి వైపే బోనమెత్తి నడుస్తున్న ఎన్నో దృశ్యాలు కనపడుతున్నాయి. బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి, ఆషాఢమాసంలోనే భాగ్యనగరంలో బోనాలు ఎందుకు చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. బోనాలంటే కేవలం ఒకరోజు పండుగ కాదు, నెల రోజులు నిర్వహించే సంప్రదాయ సంబురం, అట్టహాసంగా అమ్మవారిని పూజించే ఒక పుణ్యక్రతువు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ధూమ్ధామ్గా జరిపే వేడుకే బోనాలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, అనుకోని విపత్తుల నుంచి రక్షించమని గ్రామదేవతలకు మొక్కుకొని బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే ఉత్సవాలివి. అన్నానికి ముద్దు పేరు బువ్వ. అది భిక్షపాత్రలో వేస్తే కబళం అంటాం, సామూహికంగా ఆరగిస్తే సంతర్పణ అంటాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యాన్ని భోగం అని పిలిస్తే, తెలంగాణలో మహాకాళి అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం అని పిలుస్తారు. గ్రామదేవతలకు పండ్లు ఫలహారాలు నివేదిస్తే సాత్వికం. అన్నం, పిండి వంటలు, పాయసం లాంటివి రాజస నివేదన అంటారు. మాంసాహార సమర్పణ తామసం అంటాం. సికింద్రాబాద్లో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించే రాజస భోజనాల నైవేద్యమే బోనం. భాషాపరంగా భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. మరి బోనాల పండుగ తెలంగాణ అంతటా, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఈ బోనాలకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 21 నిమిషాలు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ అంశం గురించి డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తప్పక ట్యూన్ చేసుకోండి ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం.
4: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆషాఢమాస బోనాలకి సంబంధించి ఆఖరి ఆదివారం కావడంతో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బోనాల పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. మరిన్ని విశేషాలు బోనాల పండుగ విశిష్టతకి సంబంధించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత 12:40 నుంచి మళ్ళీ వినొచ్చు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
0: मद्रास, कोलकाता, मध्यप्रदेश, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమం

మాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అసోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగాం, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బీ ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్ షీపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్

ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మతు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోనికి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. బోనాల పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో భాగ్యనగరం అంతా బోనం ఎత్తిన వేళ శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారి దేవాలయాలు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, భక్తుల నివేదనాలు, అలాగే మంచి కమ్మటి భోజనం చేస్తూ అందరూ ఈ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తున్న సందర్భం. అయితే బోనాల పండుగ విశిష్టత, దాని చరిత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, అలాగే అక్కడక్కడ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ బోనాల వేడుకని ఆషాఢ మాసంలో జరుపుతారు. అయితే భాగ్యనగరంలో ఆషాఢంలో బోనాలు జరిగితే, మిగతా ప్రాంతాల్లో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలకు ఆషాఢ బోనాలు, లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు అనే రకరకాల పేర్లున్నాయి. ఆషాఢ మాసం తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, తర్వాత పాతబస్తీలోని శాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి, ఇలా మొత్తం 14 అమ్మవారి దేవాలయాల్లో ఈ బోనాలు పండుగ నిర్వహించాక తిరిగి గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఈ బోనాలన్నవి ముగుస్తాయి. అయితే చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనం చాలా క్లుప్తంగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1813 ప్లేగు వ్యాధి చాలా బీభత్సం సృష్టించిందన్నమాట అప్పట్లో. ఆ పరిస్థితి చూసి సైనిక దళంలో డోలి మోసే సురితి అప్పయ్య అనే వ్యక్తి చలించిపోయాడనమాట. అతడు ఉజ్జయిని మహంకాళి దేవి భక్తుడు, మధ్యప్రదేశ్కి చెందినవాడు. ప్లేగు వ్యాధి సమసిపోయి ప్రజలందరూ సురక్షితంగా ఉంటే ఉజ్జయిని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి హైదరాబాదులో ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడనమాట. ఎవరు ఈ అప్పయ్య అనే వ్యక్తి? కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడ్డాయి. అతడు ఉజ్జయిని నుంచి మహంకాళి అంశను ఆవహింపజేసిన అమ్మవారి చెక్క విగ్రహాలు రెండింటిని తెచ్చి 1814 ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లో ఇప్పుడున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠించాడనమాట. ఆ విగ్రహాలే మహంకాళి, మాణిక్యాల దేవి. మరుసటి ఏడాది ఆలయాన్ని కట్టారు. ఆషాఢంలో ప్రతిష్ఠించారు కనుక ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే ఉత్సవాలు నిర్వహించడం కొన్ని దశాబ్ద

దాలుగా ఆనవాయితీగా వస్తుందన్నమాట. 1864 ఎక్కడైతే ఈ చెక్క విగ్రహాలని ప్రతిష్ఠించారో ఆ స్థానంలో అప్పుడున్న భక్తులు ఆ తరం వారు రాతి విగ్రహాలని నెలకొల్పారన్నమాట. ఇది క్లుప్తంగా ఈ బోనాల పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం అనే దానికి చారిత్రక ఆధారాలు, చారిత్రక కారణాలు. మాట్లాడుకుందాం ఇంకా బోనాల పండుగ విశిష్టత గురించి ఈ అద్భుతమైన పాట తర్వాత. ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

పాద్యం ఇవ్వడాన్ని భాగ్యంగా భావిస్తారు చాలామంది. బోనాల పండుగలో ఎన్నో విశేషాలున్నాయి. బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయడాన్ని వడి అంటారు. ఆలయం చేరిన అందరూ అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దీన్ని సాకపోయడం అంటారు. సంతానం కలగాలి, బాలారిష్టాలు తొలగాలని కోరుకుంటూ అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఉయ్యాల సమర్పించడాన్ని తొట్టెలు అంటారు. ఈ వేడుకల్లో భవిష్యవాణి ముఖ్య ఘట్టం అన్నమాట. ఈ సందర్భంగా అమ్మవారు ఆవహించిన ఒక అవివాహిత స్త్రీ రాబోయే సంవత్సర విశేషాలని తెలియజేస్తుంది. ఆవిడ్ని జోగిని అంటారు. ఇలా భవిష్యత్తును చెప్పడాన్ని రంగం అంటాం. రంగం అని పిలుస్తాం కదా, ఆ మహిళను మాతంగి అంటారు. క్షమించాలి, ఆ మహిళను మాతంగి అంటారు. పండుగ అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాగనంపటం అని వ్యవహరిస్తారు. బోనాలు భక్తి ప్రకటనకే పరిమితం కాదు, ప్రజల మధ్య సానుకూలత కలిగించి బంధుమిత్రుల్లో ఆత్మీయతను పెంచుతాయి, అందరినీ ఒకచోటికి చేరుస్తాయి. అలాగే చక్కగా అలంకరించుకుని అందరూ అమ్మవారి నామస్మరణతో అలా నడిచి వెళ్తూ ఉంటే ఆ కోలాహలం చూడ్డమే తప్ప వర్ణించలేమన్నమాట. సంస్కృతి సంప్రదాయాలు నిలబెడతాయి ఈ బోనాలుత్సవాలు, మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆషాఢ మాసంలో సమృద్ధిగా వానలు కురవాలని అమ్మకు నివేదించుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహంతో సమృద్ధిగా వానలు కురుస్తూ ఉంటాయి. అందుకే తెలంగాణ సంప్రదాయంలో, తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఒక భాగం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: que rato bonal, bonal, bonal, bonal.
1: ఇక బోనాల్లో చాలా రకాలున్నాయి అన్నమాట. బోనాలు సమర్పించే విధానంలో ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి కొన్ని రకాలున్నాయి. అవి మట్టి బోనం అంటాం, సాధారణ బోనం కూడా అనొచ్చు. దీన్ని పవిత్రమైన మట్టి కుండలో పాలు, బెల్లం, బియ్యంతో వండిన ప్రసాదాన్ని ఉంచి సమర్పిస్తారు. ఇది అత్యంత సాధారణమైన ప్రాచీనమైన పద్ధతి అన్నమాట. ఇప్పుడు చాలా రేర్గా చూస్తున్నాం మనం మట్టి బోనం సమర్పించడం అనేది. ఇత్తడి లేదా రాగి బోనాలు ప్రస్తుత కాలంలో మట్టి కుండలతో పాటు ఇత్తడి లేదా రాగి పాత్రలను కూడా అలంకరించి బోనంగా తీసుకెళ్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బంగారు బోనం. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా మనం ఈ పేరు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజ ఆలయాల్లో ప్రభుత్వం విఐపీల తరపున అత్యంత నిష్ఠతో సమర్పించేది బంగారు పాత్రలో బోనాన్ని సిద్ధం చేసి అమ్మవారికి నివేదిస్తారు. అలాగే తొట్టెల ఊరేగింపు గురించి మాట్లాడుకుంటే కాగితాలు, మూగ వెదురు పుల్లలతో రంగురంగుల చిన్న గోపురం తయారు చేస్తాం కదా తొట్టెలు అంటాం. తొట్టెలను ఊరేగించిన తర్వాత నిమజ్జనం చేస్తారు కదా తొట్టెలు, దానికి సంబంధించి అమ్మవారికి కానుకగా సమర్పించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. సాక బోనం కుండలో ప్రసాదంతో పాటు నీళ్లు లేదా కళ్ళు, అంటే పురాతన గ్రామదేవతల ఆచారం ప్రకారం కళ్ళును కూడా నివేదిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అవి ఉపయోగించి అమ్మవారి పోచమ్మ, ఎల్లమ్మ రూపాలకు నైవేద్యంగా పెడతారు. మొత్తానికి బోనాల ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టాలు పలహారం బండ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో పలహారం బండ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. ఇక పోతరాజుల గురించి చెప్పుకోవాలంటే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు వేషధారణ, డప్పు చప్పులకు అనుగుణంగా కొరడా చేత పట్టుకుని చేసే నృత్యం, తాళ్లతో కొట్టుకునే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తానికి బోనాల జోరు, అది కలిగించే హుషారు, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లిని మొత్తం నువ్వే చూసుకోవాలి తల్లి, వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కరువు కాటకాలు లేకుండా అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చూడమ్మా అని అందరూ మానవాళి ఏకమై మొక్కుకునే అద్భుతమైన జాతర బోనాలు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: స్వస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి పెద్ది సినిమా నుంచి. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్టంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేశానని సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి ఐక్యతాభావాన్ని చాటాలని కోరారు. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి కాలాతీతమైన జాతీయ ఐక్యత దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్రం బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 trillion తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రవాసులు పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని చెప్పారు. చిన్న బ్యాంకులకు ఆధునిక సాంకేతికత, సైబర్ భద్రత, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకుల కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ సేవలను ప్రారంభించారు. NUCFDC, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి పరిరక్షణ, సమిష్టి జీవనం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో వారి జ్ఞానం, సంప్రదాయాలు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో అధికారిక కార్యక్రమానికి ముందు స్థానిక రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి DCC అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. జోడేఘాట్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమరం భీం జన్మస్థలం రౌటశంఖపల్లిలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆదివాసీ సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ITDA, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

0: నగరంలో బోనాలోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల మధ్య ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితర ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ సందర్శించి సిబ్బంది విధులు, సంక్షేమం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు చేసిన రెస్క్యూ పరికరాలు, సాంకేతిక సామగ్రిని పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆధునిక సాంకేతికత, నిరంతర శిక్షణతో బెటాలియన్ పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని డీజీపీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గాంధీ ఫోటో పుస్తక ప్రదర్శనలను, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు. సేవదళ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో ఇంటింటి ఓటర్ల పరిశీలన, ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించారు. ఎన్యూమరేషన్, మ్యాపింగ్ పనుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరకాలే ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ,
1: ఎస్ఐఆర్ కంప్లీట్ చేసుకున్నాము 100%. నాకు 7 మండలాలు ఉంటాయి. 7 మండలాల తహసీల్దారులు, వాళ్ళ సిబ్బంది, బిఎల్ఓలు, బిఎల్ఏలు కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాము. అందరు ఖుషి వల్ల మనం ఈ రోజు రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల పద్ధతి దిన నాగార్జున సాగర్లోని కృష్ణానది ఒడ్డున వరుణయాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకులతో ఈ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 36,233 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా నీటి మట్టం 875 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 178 TMC నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16,548 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1078 అడుగులు, నీటి నిల్వ 42 TMC ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గి 80 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 7.66 TMC ఉంది. జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి 39,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అర్ధరాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో 1 మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం మండలం కొండమడుగు శివారులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహారాష్టకు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జూలై 2026 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11,26,00,000 రూపాయలుండగా పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5,71,00,000 చెల్లించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు కార్యక్రమం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్. ఆగస్ట్ 9, ఇవాళ మనం గుర్తుకొస్తున్నాయిలో బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా. అలాగే ఇవాళ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అందరికీ తెలుసు, అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే అనమాట. 51 ఇయర్స్ మహేష్ బాబుకి. అంటే ఎవరైనా నమ్మగలరా, నాకన్నా యంగ్గా ఉన్నాడు ఆయన ఇప్పటికీ చెప్పాలంటే. మరి ఆ సీక్రెట్ ఏంటో ఆయనకే తెలుసు. అండ్ మొత్తానికి ఈరోజు షో టైం మొత్తం నేను మహేష్ బాబు గారికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. మన వివిధ భారతి లిజనర్స్ అందరి తరఫున ఒకసారి వెరీ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. మరి ఇవాళ షో టైంలో క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబుకి సంబంధించే ఉంటాయి. మరి నేనైతే కొంచెం కష్టంగానే అడగబోతున్నాను ఇవాళ అనుకుంటున్నాను. మీరు ఎక్కడ వెతికినా దొరకకూడదు అని చాలా చాలా రీసెర్చ్ చేసి క్వశ్చన్స్ రాసుకొచ్చాను ఇవాళ. చూద్దాం మరి ఎంతమంది శ్రోతలు ఇవాళ కరెక్ట్గా ఆన్సర్స్ పంపిస్తారో. రోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడెక్కడ సెర్చ్ చేసి ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఇవాళ మాత్రం అసలు అలా జరగొద్దని నేను చాలా గట్టిగా ఉన్నాను. చూద్దాం మరి, మీరు కూడా కొంచెం మహేష్ బాబు గారి గురించి తెలుసుకుని రండి. ఈ లోపల ఒక మంచి సాంగ్ విన్నాం, రాజకుమారుడు సినిమా నుంచి. మణి శర్మ గారు కంపోజ్ చేసింది, వేటూరు గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడింది. షో టైంలో ఈ పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. వింటున్నారు షో టైం విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

127 క్రాస్ చేసి 27 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో షో టైంలో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇవాళ షో టైం క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబుకి సంబంధించి అడగబోతున్నానని చెప్పాను కదా నేను. మరి శ్రోతలు కూడా మేము రెడీగా ఉన్నాం అంటూ మనకి మెసేజెస్ పంపించేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే, నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబు హీరోగా మారిన తర్వాతే, అంటే రాజకుమారుడు సినిమా తర్వాత నుంచే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన ఏ క్వశ్చన్స్ కూడా నేను తీసుకోబోవడం లేదు. అది ఒకటి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే,

హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సింపుల్ క్వశ్చన్, బట్ ఆలోచించి ఆన్సర్ పంపించండి. హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్ రావాలి. అప్పటి వరకు లోపల వచ్చిన ఆన్సర్స్ మాత్రమే నేను చదువుతాను, తర్వాత మేము పంపించామండి టైంకి అని మళ్ళీ మీరు నన్ను నిలదీస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. క్వశ్చన్ సింపుల్, హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి విన్న పాట అది. రాహుల్ నంబియార్ శ్వేత పండిట్ పాడింది. మిక్కీ జెమేయర్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎలా, అసలు ఎలా సాధ్యమైంది ఇది? చాలా మంది కరెక్ట్ గా పంపించారే. ఉందా, ఎక్కడైనా దొరికిందా మీకు? ఏమో మరి, నిజంగా మీరు మీ సొంత ఆలోచనతో ఆన్సర్స్ పంపించి, మీరు కౌంట్ చేసి పంపించుంటే ఐ రియల్లీ అప్రిషియేట్. బట్ ఇది ఎక్కడైనా దొరికితే మాత్రం ఓకే. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలామంది శ్రోతలు. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పంపించారో. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, రాధాకుమార్ స్వామి గారు, నల్ల సుదర్శన్ సరిత గారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పున్నా వెంకటేశం గారు నెమ్మాని నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తు నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, డోర్నాల బాలాజీ గారు వనస్తేపుర నుంచి, జేరిపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, మురహరేశోద జానకిరాజ్ గారు కరెక్ట్గా పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్గా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపారు, చింతా శ్రీనివాస్ గారు కరెక్ట్గా పంపించారు. ఎస్, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, ఆయన కూడా మనకి ఇన్ టైంలోనే సాంగ్ అయిపోయే లోపలే పంపించారు. ఎస్, కొంతమంది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారండి, అవేమి నడవవు. మీరు ఫస్ట్ ఏ అయితే ఆన్సర్ పంపించారో దానికే స్టిక్ అయి ఉండాలి.

కరెక్ట్ ఆన్సర్ మొత్తం 3 సినిమాల్లో నటించారు. చాలామంది కొంతమంది పేర్లతో సహా పంపించారు, బట్ నెంబర్ నేను అడిగాను. 3 సినిమాలు, 1 రాజకుమారుడు, 2 వంశీ, అండ్ టక్కరి దొంగ సినిమాలో లాస్ట్లో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్లో వస్తారు ఆయన, కృష్ణ గారు. మొత్తం 3 సినిమాలు, రాజకుమారుడు, వంశీ అండ్ టక్కరి దొంగ. ఈ 3 సినిమాల్లో మహేష్ బాబు గారు, కృష్ణ గారు కలిసి నటించారు. మహేష్ బాబు గారు హీరోగా మారిన తర్వాత

ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కూడా, దస్తగిరి సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్గా ఇన్ టైంలోనే మనకి ఆన్సర్ పంపించారు మూడు సినిమాలు అని చెప్పి.

0: తక్కరి దొంగ సినిమా నుంచి విన్న పాట ఇది. శంకర్ మహాదేవన్ పాడింది, మణిశర్మ గారి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 141 అవుతుంది స్టూడియో క్లాక్ లో, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా షో టైం మొత్తం ఆయనకే డెడికేట్ చేస్తాం. ఇవాళ ఆయనకి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతున్నాను నేను. సరే, ఇందాక ఈజీగా చెప్పేశారు, బట్ చూద్దాం దీనికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ పంపిస్తారు. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ ఈజీగానే వస్తుంది మీరు కౌంట్ చేసుకుంటే. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు, అంటే ఎంతమంది డైరెక్టర్స్ని ఆయన రిపీట్ చేశారు, అంతే కదా సింపుల్గా అర్థం చేసుకుంటే. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి, నెంబర్ పంపించండి చాలు, సినిమాలు ఏంటన్నవి నేను తర్వాత ఆన్సర్ చెప్పినప్పుడు రివీల్ చేస్తాను. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు? 0402324085 2 నెంబర్ పైన మీ ఆన్సర్స్ పంపించండి. స్టే ట్యూన్డ్.

0: శ్రీకాంత్ అడ్డాల సాహిత్యం, కార్తీక్ పాడిన పాట, సంగీతం మికీ జే మేయర్, బ్రహ్మోత్సవం సినిమాలో పాట విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, 148 అవుతుంది స్టూడియో క్లాక్లో. నేను క్వశ్చన్ చాలా సింపుల్గా చాలా క్లియర్గా అడిగాను, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, వాళ్ళకి క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటా, బట్ చాలామందికి అర్థమైంది, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కాబట్టి నో కన్ఫ్యూజన్ ఇన్ ద క్వశ్చన్. కాబట్టి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఆల్మోస్ట్ కొద్దిమందే పంపారు, బట్ వాళ్ళంతా కరెక్ట్ క్యాలిక్యులేషన్తోనే పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం మహేష్ బాబు గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారో ఒకటి పంపించారు, కొంతమంది మూడు సినిమాలు గుణశేఖర్ గారితో చేశారు అట్లా అని కొంతమంది పంపించారు, బట్ అవేవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను చదివేస్తాను ఫాస్ట్గా. రాధాకుమారస్వామి గారు ఆర్మూర్ నుంచి పంపించారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి పంపించారు, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి పంపించారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్గా పంపారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, యలగందుల మార్కండేయ లక్ష్మి గారు భూదాన్ పోచంపల్లి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా ఇన్ టైంలో మనకి సాంగ్ అయిపోయే లోపల కరెక్ట్గా పంపించిన శ్రోతలు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బ్రహ్మోత్సవం ఇవి ఎక్కువగా డైరెక్టర్స్ని రిపీట్ చేసిన సంఖ్య అన్నమాట. మొత్తం 6 మీకు అర్థమైంది కదా ఆన్సర్. సరే, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్గా పంపించండి ఆన్సర్స్, కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ పైన. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టూడియో క్లాక్లో టైం 1:51 అవుతోంది సరిగ్గా.

ఆగడు సినిమా నుంచి సూరత్ సంతోష్ ఎంఏ మానసి పాడిన పాట విన్నారు. థమన్ సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యం. థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను, ఆన్సర్స్ కూడా చాలామంది కరెక్ట్గానే పంపించారు. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిందెవరు అని అడిగాను నేను. అందుకే మేనత్త అని స్ట్రెస్ చేశాను నేను. చాలామంది, కొంతమంది సరిత గారని పంపించారు, ఆవిడ అత్తగారు అవుతారు తప్ప మేనత్త కాదు. మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరో నేను చెప్పే ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు: బుజ్జి గారు హుడా కాలనీ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్టు నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుంచి, డోర్నాల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, మౌనిక బాలు బిఎన్ రెడ్డినగర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి, పాలంపోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, హరిబాబు శ్రవంతి బాచుపల్ నుంచి, అరుణ రాజేంద్ర గారు జక్రాన్పల్ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి. వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్, అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి పేరు వెన్నిరాడై నిర్మల గారు. ఆవిడ తమిళ్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. ఆవిడ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చిన సినిమా కలిసుందామ్రా. కలిసుందామ్రాలో వెంకటేష్ గారి తల్లి పాత్రలో కనిపించారు. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారి తల్లిగా, అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, వెన్నిరాడే నిర్మల గారు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. ఇలాగే హుషారుగా ఆన్సర్స్ పంపించండి. మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ షో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:16 దాటి 50 సెకండ్లు అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ప్రతిరోజు శక్తిశీలిలో మనం ఎందరో మహిళామణుల విజయగాథల గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళు ఇతరుల్లో నింపిన స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అలాగే వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అలాగే ప్రతిరోజు ఒక ఉమెన్ వారియర్ గురించి మాట్లాడుకుంటాం. మనం నిజంగా ఇవాళ మాట్లాడుకోబోయేది ఒక వారియర్ గురించే. వారియర్ అన్న పదం ఖచ్చితంగా ఆవిడికి సూట్ అవుతుంది. వైద్యో నారాయణో హరి ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ 6 దశాబ్దాలుగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ గారు ఒక ఆమె. ప్రస్తుతం ఆవిడ వయసు ఎంతో తెలుసా? 92 ఏళ్ళు. అవును, నిజమండి. 92 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం అలసట లేకుండా వైద్యమే శ్వాసగా సాగుతున్న ఆమె ప్రస్థానం నిజంగా మాటలకందనిది. తన సుదీర్ఘ డాక్టర్ కెరీర్లో 2 లక్షల ప్రసవాలు చేసిన ఘనత ఆమె సొంతం. 2 లక్షల మంది పసికందుల తొలి కేకలను విన్న ఆ చెవులకు, వారి తల్లుల కళ్లల్లో ఆనందాన్ని చూసిన ఆ మనసుకు సాటిలేదు. ఇప్పటికీ ఆ డాక్టర్ గారు ఏమాత్రం తగ్గకుండా ప్రసవాలు చేస్తూనే ఉన్నారు. నిజంగా ఆమె చేస్తున్న పని చాలా గ్రేట్ అంటున్నారు పేషెంట్స్. మరి ఆవిడ గురించి తెలుసుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావించాలి ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో. మరి ఇంతకీ ఎవరావిడ చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. శక్తిశీలిలో మనం ఒక ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని ప్రూవ్ చేసిన 92 ఏళ్ల వయస్సులో కూడా అంతే ఉత్సాహంగా ఎంతోమంది గర్భిణీలకు ప్రసవాలు చేస్తూ అలాగే శస్త్రచికిత్సలు చేస్తున్న ఒక 92 ఏళ్ల డాక్టర్ గారి గురించి నేను చెప్తానని చెప్పాను కదా. మరి వైద్య వృత్తిలో చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, శారీరక అలసట ఉంటుంది. ఈ కారణంగా చాలామంది ఏం చేస్తారంటే త్వరగానే రిటైర్ అయిపోవాలనుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సూరి శ్రీమతి గారు ఇందుకు పూర్తి భిన్నం. ఏకంగా 92 ఏళ్ల వయస్సులో ఆమె నేటికీ ఎన్నో సర్జరీస్ చేస్తూనే ఉన్నారు, రోగుల్ని పరీక్షిస్తున్నారు, వైద్య వృత్తిలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆవిడ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 5 ఆగస్టున ఒక ప్రైవేట్ ప్రసార సంస్థ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ అద్భుత మహిళ విశేషాలు వెలుగులోకి వచ్చాయి, బాగా వైరల్ కూడా అయ్యాయి. ది బెటర్ ఇండియా March 2026 కథనం ప్రకారం తన జీవిత కాలంలో ఆమె సుమారు 2 లక్షల మంది శిశువులకు సురక్షితంగా ప్రాణం పోశారంట. మరి సూరి శ్రీమతి గారి ఈ వైద్య వృత్తి ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం, అలాగే ఆవిడ సాధించిన విజయాలు, అలాగే వైద్య వృత్తిలో ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలు, ఇవన్నీ కూడా శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ

0: రంగం సినిమా నుంచి విన్న పాట అది. ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడింది. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి, విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని, నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

2:32 శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూరి శ్రీమతి గారి డాక్టర్ ప్రస్థానం ఎలా సాగిందో మనం తెలుసుకోవాలంటే అసలు ఆవిడ ఎక్కడ విద్యను అభ్యసించారో కూడా మనం తెలుసుకోవాలి కదా. 1958 మెడిసిన్ పూర్తి చేశారు డాక్టర్ సూరి శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారి విద్యాభ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. 58లో MBBS పూర్తి చేసిన ఆమె తర్వాత 1965 అక్టోబర్లో ఉస్మానియాలోనే గైనకాలజీలో MD పట్టా అందుకున్నారు. చిన్నతనంలోనే తన తోబుట్టువులు అలాగే ఈ స్మాల్ పాక్స్ మసూచి వ్యాధి అప్పట్లో బాగా ఎక్కువగా ఉండేది కదా, ఆ కాలంలో దానికి వ్యాక్సిన్ చాలా లేటుగా వచ్చింది. అప్పటికి దాని బారిన పడితే అనారోగ్యం పాలవడమే తప్ప దానికి చికిత్స ఉండేది కాదు అప్పట్లో. కాబట్టి వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మసూచి బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలవడమే తాను వైద్య వృత్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని సూరి శ్రీమతి గారు చెప్పారు. అండ్ ఆ రోజుల్లో మహిళలు మెడిసిన్ చదవడం అనేది చాలా కష్టం అన్నమాట, ఎందుకంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఎలా చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే మృతదేహాలతో పనిచేయడాన్ని సమాజం తీవ్రంగా వ్యతిరేకించేది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం కూడా ఎంతో ప్రెషర్ని ఎదుర్కొన్నారంట తను డాక్టర్ చదవడానికి. ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత 58లో మెడిసిన్ పట్టా పుచ్చుకున్నారు. అండ్ గత 60 ఏళ్ళుగా వైద్యురాలుగా సేవలు అందిస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పారు. మరి శ్రీమతి గారి ఫస్ట్ డెలివరీ ఎప్పుడు చేశారు ఆవిడ, దాని తర్వాత ఆవిడ వైద్య వృత్తి సాఫీగానే సాగిపోయిందా లేకపోతే ఏమన్నా సవాళ్ళని ఎదుర్కొన్నారా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం శక్తిశీల్లో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం బాలుగారు శ్రేయా ఘోషల్ పాడిన పాట వచ్చేస్తోంది, సుభాష్ చంద్రబోస్ సినిమాలోంచి మణిశర్మ గారు కంపోజ్ చేస్తున్నారు.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్న కార్యక్రమం శక్తిశీలి. శక్తిశీలిలో 92 వయస్సులోనూ రిటైర్మెంట్ అనేది తీసుకోకుండా తనకు తెలిసిన వైద్య వృత్తిని నలుగురికి పంచుతున్న ఒక గొప్ప వారియర్ డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత ప్రస్థానం గురించి కూడా తెలుసుకుంటున్నాం. సంగారెడ్డిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 1959 సూరి శ్రీమతి గారు తన మొదటి ప్రసవాన్ని ఒంటరిగా విజయవంతంగా నిర్వహించారన్నమాట. 10 ఏళ్ల వయస్సున్న అలాగే 15 ఏళ్ల బాలికకు ఆమె సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి ప్రస్తుతపు ఉన్న ఆధునిక ఆపరేషన్ థియేటర్స్ అవి ఉండేవి కాదు కదా, ప్రత్యేక బృందాలు కూడా ఏవి ఉండేవి కాదు. కానీ అంటే అప్పట్లో డాక్టరే చాలా రేర్గా చదివేవాళ్ళు, అందులో ఆడవాళ్ళు. అండ్ ఆ వృత్తిలో కొనసాగాలంటే ఎంతో కష్టపడి చదవాల్సి వచ్చేది. అయితే అన్నీ తానే వ్యవహరించారనమాట. తానే అనస్థీషియనిస్ట్, తానే గైనకాలజిస్ట్, తానే పీడియాట్రిషియన్ అనమాట. సో ఆనాటి రోజుల్ని ఆవిడ గుర్తు చేసుకుంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇలా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ సూరి శ్రీమతి గారి వద్ద ఒకే కుటుంబానికి చెందిన 3 జనరేషన్స్ మహిళలు ఆవిడ దగ్గరే పురుడు పోసుకున్నారంట. చాలామంది, చాలా రేర్గా జరుగుతుంటుంది, ఒక డాక్టర్ దగ్గర తల్లి కూతురు మళ్ళీ ఆమెకు సంబంధించిన ఇంకొక డాక్టర్, వీళ్ళు 3 జనరేషన్స్కి ఒకే డాక్టర్ ఆపరేషన్ చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కదా. మరి సహచర వైద్యులు సైతం ఆమె పనితీరును అభినందిస్తూ ఉంటారు. 88-91 బ్యాచ్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు, ఆమె వద్ద చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు ఏమంటారంటే, ఆవిడ వయస్సులో పెద్ద ఆవిడైనా చేతులు అనేవి ఆపరేషన్ సమయంలో వణకడం అనే మాటే ఉండదని చెప్తూ ఉంటారనమాట. జనరల్గా ఒక మనకి వయసు మీద పడే కొద్దీ షివరింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, మన నర్వ్స్ ఆటోమేటిక్గా వయసుతో పాటు వీక్ అవుతూ ఉంటాయి, కొంచెం వణుకుతూ ఉంటాయి చేతులు. కానీ ఈ 92 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఆపరేషన్ చేసే టైంలో సూరి శ్రీమతి గారి చేతులు అసలు వణకవంట. కొన్నిసార్లు అయితే వీళ్ళ చేతులే వణుకుతాయి, కానీ ఆవిడ చేతులు ఎప్పుడూ వణకలేదు అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు డాక్టర్ రజనీకుమారి గారు. తన గురువు గారు రాత్రింబవళ్ళు ఆసుపత్రి వార్డుల్లోనే గడిపే అత్యంత చాలా దయాగుణం ఉన్న వైద్యురాలని, ఎంతో చక్కని శస్త్రచికిత్స నైపుణ్యాలు కలిగిన నీట్ అండ్ మెటిక్యులస్ సర్జన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట ఆవిడ ఈ సూరి శ్రీమతి గారి గురించి. అట్లా ఆవిడ దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది ఇవాళ టాప్ డాక్టర్స్గా ఉన్నా కూడా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా తన చివరి రోజు వరకు వైద్య వృత్తిలోనే కొనసాగుతూ ఎంతోమందికి వైద్య సేవలు అందించాలన్నదే సూరి శ్రీమతి గారి టార్గెట్ అంట. ఎంత గొప్ప విషయం కదా, అంత గొప్ప దయాగుణం ఉండడం అనేది. మాట్లాడుకుందాం ఇంకా సూరి శ్రీమతి గారి గురించి ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శరత్ వాసుదేవన్ సంగీతంలో వనమాలి గారు రాసిన పాట ఇది. చిత్ర గారు పాడారు కలవరమాయే మదిలో సినిమాలోంచి. శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 92 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తూ తనకి తెలిసిన వైద్యాన్ని నలుగురికి పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉండొచ్చు, 92 ఏళ్ల వయసులో కూడా ఆవిడ అంత ఫిట్గా ఉన్నారు అంటే మరి ఆవిడ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి డాక్టర్ శ్రీమతి గారు తన దినచర్యని రోజు ఉదయం 5:30 ప్రారంభిస్తారంట. యోగాతో ప్రారంభిస్తారు ఆవిడ దినచర్యని. ఈ యోగా విద్యను ఆమెకు తండ్రి సూరి రాఘవ దీక్షితులు గారు నేర్పించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో యోగా మార్గదర్శకుడిగా పేరు పొందారు. 90 ఏళ్ల వయసులో కూడా ఆయన సైకిల్ తొక్కేవారట. మరి అక్కడి నుంచే వచ్చి ఉంటుంది బహుశా సూరి శ్రీమతి గారికి కూడా ఆ ఎనర్జీ అండ్ ఆ శరీర పటుత్వం అనేది. ఇక ఉదయం 8:30 కల్లా ఆ రోజు చేయాల్సిన ఆపరేషన్స్ని అన్నీ ప్లాన్ చేసుకుంటారంట శ్రీమతి గారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకుని ప్రయారిటీస్ సెట్ చేసుకుంటారు. ఇక సాయంత్రం వేళల్లో అయితే 1999 ఆవిడ స్వయంగా ఏర్పాటు చేసుకున్న హోమ్ క్లినిక్లో కన్సల్టేషన్స్ చేస్తారంట. అంతేకాదు నగరంలో తన కారుని తనే స్వయంగా నడుపుకుంటూ నేటికి ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తున్నారు ఆమె. వైద్య రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సూరి శ్రీమతి గారు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ముఖ్యం కదా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. అది ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఆబ్వియస్గా అది మెడిసిన్లో కూడా ప్రవేశించింది. మరి తనని తాను అప్డేట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే రీసెంట్గా పబ్లిష్ అయ్యే జర్నల్స్ని చదవడం, ఎన్నో కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం, అలాగే కొన్ని కొన్ని సెమినార్స్కి అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ తను తాను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారంట సూరి శ్రీమతి గారు. అయితే రిటైర్మెంట్ ఆలోచన ఉందా మీకు అని ఎవరైనా అడిగితే ఆలోచన అసలు నా దరిదాపుల్లో కూడా రాదు అంటారంట. చాలామంది ఆవిడని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారంట, ఎందుకమ్మా ఇంకా చాలు కదా అలసిపోయారు జీవితంలో ఇంకా రెస్ట్ తీసుకోండి అంటే నాకు పనిలోనే రెస్ట్ ఉంటుంది అని చాలా గడుసుగా అంతే వినమ్రంగా సమాధానం చెప్తారంట శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారు తన స్టెతస్కోప్ని పక్కన పెట్టే ఆలోచన మాత్రం లేదనే చెప్తున్నారు. తను ఉన్నంతకాలం ఈ వైద్య వృత్తిలోనే కొనసాగుతానని, ఎప్పుడూ అందరికీ ఆరోగ్యం పంచడమే తన ముఖ్య ఉద్దేశం అని ఎంతో వినమ్రంగా చెప్తారన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక గొప్ప మనిషి గురించి వాళ్ళ శక్తిశీల్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నామని భావించాలి. ఒక్కసారి సూరి శ్రీమతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఇవాల్టి శక్తిశీలి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి తెలుగు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల నుండి.
1: विविध भारती राष्ट्रीय सेवा मन चाहे गीत इस कार्यक्रम के लिए बस थोड़ा सा इंतजार.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

నాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట వర్షం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూచని శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, కదరి రాములు మరి వీరందరి కోరికపై వర్షం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు సైన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట తొలి ప్రేమ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

విన్న ఆ పాట నువ్వు నేను చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తల తిరగడం, తలనొప్పి సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో వినబోయే తర్వాతి పాట సూర్యవంశం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ మరి వీరందరి కోరికపై సూర్యవంశం సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత. మరి వీరి కోరికపై మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: మీ ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆగు, అసలైన నోట్ తో ఎందుకు ఆడుతున్నావు?
8: బ్రో, ఇది చిరిగింది.
7: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
8: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
7: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం జానపద గీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.

0: பப்பலா
1: சைபால்
0: மூடுபல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, చూపు తగ్గడం గురించి ప్రముఖ నేత్య వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముఖల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మస్కా సినిమా నుండి ఈ పాట.

0: మీరింతవరకు సినీ రజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే సర్ ఫిరోజీ. हर घर तिरंगा अभियान आज से शुरू हो गया है. 17 अगस्त तक चलने वाले इस अभियान का उद्देश्य देशवासियों को अपने घरों पर तिरंगा फहराने और देशभक्ति तथा राष्ट्रीय एकता से जुड़े कार्यक्रमों में शामिल होने के लिए प्रोत्साहित करना है.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హైదరాబాద్ లో ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ లో ఈరోజు బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్ మఠ్తో తన పర్యటన ప్రారంభించిన మంత్రి అంబర్పేట్ మహంకాళి ఆలయం, నింబోలియాడలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్ లోని శ్రీ కట్టమైసమ్మ, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలను దర్శించుకున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్ లోని సెవెన్ టెంపుల్స్, కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం షేక్పేట్ గ్రౌండ్ లో జరిగిన బోనాల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. లోవర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసమ్మ ఆలయం, కవడిగూడ రోటరీ కాలనీ వరాల పోచమ్మ ఆలయం, గాంధీనగర్ విఎస్టీ కట్టమైసమ్మ ఆలయం, విద్యాసాగర్ పోచమ్మ ఆలయం, బాకారం పోచమ్మ ఆలయం, హరినగర్ జమినీ కాలనీ, రామ్ నగర్ డివిజన్

0: మెట్ వండర్ బస్తీ కార్వాన్ అసెంబ్లీ పరిధిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరాల మండలిలోని శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరఫున శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వాగటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లోవర్ ట్యాంగ్మండ్లో శ్రీ కనకలకట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. గౌలీపుర దర్వాజా మహంకాళి మాతేశ్వరి, కోటమైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాల మండి శ్రీ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రభుత్వం తరఫున బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రభాకర్ చెప్పారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట పండుగగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్ లోని 3,400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్టంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టులకు వేలాది మంది రావడమే నిదర్శనమని అన్నారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల్లో కేటీఆర్ పై సెటాలు వేసిన సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే బోనాలు ఘనంగా నిర్వహించి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా అభివృద్ది చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు ఈరోజు తార్నక్క, లాలపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాలు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నక నల్లపోచమ్మ, లాలపేట పోచమ్మ, మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి, సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయాలను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పర్వదినం సందర్భంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్దిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమానికి 2026-27లో 18,745,16,00,000 రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేశారు. విద్య, మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమారుడు ధర్మిష్ఠులకు 2 కోట్ల రూపాయల చెక్కులను, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దివంగత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కోయగూడెం OC3, JVR OC3 బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని ABKMS BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనలేకపోవడంతో కొత్త గనులు రాక ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కూడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉద్యమ వీరుడు కుమరం భీమ విగ్రహాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరాన సుయసీతక్క ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
1: చేర్చుకున్నారు ఆనాడు ఈ దట్టమైన అడవులలో రాజ్యాంగం ఇప్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.
0: నక్సలిజం పై పోరాటంలో ప్రాణాలర్పించిన 28 మంది పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ సివి ఆనంద్ స్వయంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటన

భాగంగా డీజీపీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులపైనే రాష్టంలో శాంతి భద్రతలు పరిడవిల్లుతున్నాయని అన్నారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ

0: నిరంతరం దానం చేసే అవయవాలు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పలువురికి కొత్త జీవితాలు అందించే అవకాశం కల్పిస్తాయి. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి లావణ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె కళ్లు దానం చేసినట్లు ఆమె సోదరుడు ఆవునూరి మల్లేష్ తెలియజేశారు.
1: లావణ్య రెండు కళ్ళను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశాం. మా బాధలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె మరొకరి జీవితానికి ఉపయోగపడుతుందనే సంతృప్తి మాకుంది. అవయవదానం ఎంత గొప్ప విషయం. మాలాగే ప్రతి కుటుంబం కూడా అవయవదానంపై అవగాహన పెంచుకుని అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
0: రాష్ట్రంలో హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు లొడ్డున పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఆసిఫాబాద్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలను నగర కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పునః ప్రారంభించారు. వేసవిలో కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల బోటింగ్ సేవలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల జిల్లా నర్మాల ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం 31 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. దీంతో మత్తడి దూకుతోందని వారు తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా ముదితా వేతాళః. ఆదౌ ముఖ్య వార్తాః. నాగరికేషు దేశభక్తి భావనాం వర్ధయితుం, రాష్ట్రైక్యం సుదృఢం కర్తుం, భారతస్య సాంస్కృతిక పరంపరాం ప్రోత్సాహయితుం చ హర ఘర తిరంగా ఇతి అభియానం సంపూర్ణ దేశే ఆచర్యతే. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవదత్ యత్ ఔపనివేశిక కాలస్య నియమాన్ నిరస్య మోదీ సర్వకారేణ ఆనీతాః త్రయః నూతనాః ఆపరాధిక విధయః ముఖ్యతః త్రిషు స్తంభేషు ప్రౌద్యోగిక్యాం సమయ సీమాయాం విశ్వాసస్య చ ఉపరి ఆధారితాః సంతి. కేంద్రీయ అన్వేషణ అభికరణేన కేరళ రాజ్యస్య మలప్పురం జనపదే అవైధ విస్ఫోటక రాశి గ్రహణ ప్రకరణే అపరః ఆరోపీ నిగడితః. అపి చ భారతీయ బైడ్మింటన్ క్రీడికా అష్మితా చాలీహా కొరియా మాస్టర్స్ 20-26 స్పర్ధాయాం విజయం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. నాగరికేషు దేశభక్తి భావనాం వర్ధయితుం, రాష్ట్రీయైక్యం సుదృఢం కర్తుం, భారతస్య సాంస్కృతిక పరంపరాం ప్రోత్సాహయితుం చ హర ఘర తిరంగా ఇతి అభియానం సంపూర్ణ దేశే ఆచర్యతే. అనుక్రమం 5వ వర్షే ఆయోజ్యమానం ఏతత్ అభియానం 22,000 వర్షే ప్రారబ్ధః ఆసీత్. యద్ధి అధునా దేశస్య బృహత్తమేషు జనసహభాగితాపూర్ణేషు అభియానేషు అన్యతమం అభవత్. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం నాగరికేషు రాష్ట్రధ్వజస్య ఆరోహణాయ తేషు దేశభక్తేః రాష్ట్రైక్యస్య భావనాయాః చ సంవర్ధనం అస్తి. సహైవ నాగరికాః భారతస్య సాంస్కృతిక పరంపరాం

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30. సమాచార దర్శిని. వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి. భుజంగరావు గారు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల, ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని హాస్టళ్లు, గురుకులాల నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్ గారు, డీఈఓ అశోక్ గారు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. సమాచార దర్శిని విన్నారు.

ప్రభుత్వ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35 దాటి 25 సెకండ్లు. సినీ అంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగించబడుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలసిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికార వెబ్సైట్ www.pjtau.edu.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆరెంజ్ చిత్రం నుండి ఈ

0: అనుకుని హత్తుకు పొమ్మంటే కాదనగలన.
1: మీరు విన్న ఆ పాట ఊయల చిత్రంలోనిది. మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనం పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన

సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్ళు, బీడు భూములను సిల్విఫాక్చర్గా పసుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్విఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిసే, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరీ గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోపోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోపోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోపోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకొని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్ళీ మొలక వచ్చిన విత్తనం వేసుకొని ఇంకో దఫాకు హైడ్రోపోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోపోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోపోనిక్స్ మేత పెట్టవచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకొని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి.
ఒక చదరపు మీటర్లు

0: ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచ్చికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరుగునట్లు టైమర్ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్ళీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకొని మళ్ళా హైడ్రోఫోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోళ్లను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి పాల ఉత్పత్తిని సాధించి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి వివరాలు

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటలు.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు, అనంతరం 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ది కార్యక్రమం, 7:45 సినీ గీతాలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:45 సినీ గీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను మనకు వినిపిస్తారు ఎస్ ప్రకాశరావు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో

ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఇక 10:00 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, అనంతరం 7:15 ఇల్లు వాకిలి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం,
1: సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150 వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్టస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్టపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: It is indeed a pleasure to launch this campaign today on the August Kranti Divas as we commemorate the Quit India Movement of 1942. Millions of Indians responded to this call and rose against the British with the unwavering resolve of do or die on this day. It is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
0: భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర్య సమరయోధులు తీవ్రమైన హింసను, ఊహించలేని కష్టాన్ని అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశ

0: భక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయత భావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యకుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమెడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడంపై, తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
1: पहलवान ने धारणा पूछ कर हमारे निर्दोष नागरिकों पर कराना आतंकी हमला हुआ था तो उसके बाद हमारी बहादुर सेनाओं ने ऑपरेशन सिंदूर की शुरुआत की थी. हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नष्ट नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वो किसी हद तक जा सकता है. हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है.
0: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్టకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు, క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇప్పటి వరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000,000 మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం PMAYU 2.0 కింద 2,09,000 పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. 2 దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్ గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూజింగ్ లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు, పశుపోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మనం పంటలతో పాటు మన పశువులను కూడా పెంచుకుంటుంటాం, పాడి పశువులను పెంచుతుంటాం, గొర్రెలు మేకలు పెంచుతుంటాం. ఈ విధంగా మన పశు సంపదను ఆరోగ్యవంతంగా పెంచి మాంస వృద్ధికి కానీ పాల ఉత్పత్తికి కానీ మనం చక్కటి ఆదాయం కోసం పెంచుతున్నటువంటి సందర్భంలో కొన్ని వ్యాధులు కూడా ఈ పశువులకు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కూడా ఈ గాలికుంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ గాలికుంటి వ్యాధి రావడానికి గల కారణాలు, లక్షణాలు, మరి చికిత్స నివారణోపాయాలు కూడా మనం తెలుసుకోవడానికి మనం ఈరోజు రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమూలమైన సమగ్రమైన సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి స్వాతి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియజేయండి, ఈ గాలికుంటు వ్యాధి రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి ముందుగా మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: ఈ గాలికుంటు వ్యాధి అనేది ఫుట్ అండ్ మౌత్ అంటాం, ఆంగ్లంలో ఫుట్ అండ్ మౌత్ అంటాం. ఇది ఒక అంటువ్యాధి. ఇది వైరస్ వల్ల వస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మజీవులైన వైరస్లు. ఇవి ఎలా వస్తాయి అంటే, ఒకసారి ఆ వ్యాధి బారిన పడిన పశువు నుంచి, నోట్లో కారే సొంగ నుంచి కానీ, అది దానా మేసినప్పుడు, బయట మనం పచ్చికల్లో మేపినప్పుడు, అది దానా తిన్నప్పుడు, ఆ సొంగలో ఉన్న వైరస్ కూడా మిగతా వాటికి వ్యాపించే అవకాశం ఉంది. ఇంకా గాలి ద్వారా వ్యాపిస్తుంది, దానా ద్వారా, నీళ్ళ ద్వారా సంక్రమిస్తుంది. వాయు రూపంలో అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ అనేది ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. మనం అనుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా కూడా ఈ వైరస్ అనేది ఆ గాలిలో ఉంటూ ఒకదాని నుంచి ఒకదానికి సంక్రమిస్తుంది. అందుకే ఎప్పుడైనా కొత్త పశువుని తెచ్చుకున్నా, ఎక్కడి నుంచైనా మనకి మన ఊర్లోకి కొత్త

0: మందని తెచ్చుకున్నా కూడా ఒక 15 రోజులు మనము వాటిని దూరంగా ఉంచుకోవాలి. తర్వాత మనం అందులో కలుపుకుంటే ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు.
1: అంటే ఒక పరిశీలన కోసం
0: దూరంగా ఉంచుకోవాలి. ఒక్కసారి మన ఊర్లోకి వచ్చింది అంటే ఇంకా అది అలా గాల్లో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మన పచ్చికల్లో మేపినప్పుడు ఒకదానికొకటి రావడము అలా మంద అంతా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇంకా ఆవు నుంచి దూడకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పాలు తాగిన దూడకు కూడా ఈ ఫుట్ అండ్ మౌత్ అనే వైరస్ వచ్చేసి అకస్మాత్తుగా చనిపోతాయి. మనం హార్ట్ అటాక్ లాగా అకస్మాత్తుగా చనిపోతాయి. అప్పుడు చనిపోయిన వాటికి ఇంకా మనము చికిత్స చేయడానికి కూడా ఉండదు, అంత తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వీటిలో చూసుకుంటే మన సంకరజాతి పశువులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మన పెంచుకునే నాటు ఆవుల కంటే కూడా సంకరజాతివి ఎక్కువగా దీనికి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
1: మరి ఇటువంటి సందర్భంలో ఏ విధంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు అంటారు? ఏ లక్షణాల వల్ల మనకు ఈ వ్యాధి సోకింది, ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది అన్న ఈ పరీక్ష చేసుకోవాలంటే రైతులు ఎటువంటి లక్షణాలు చూడాలంటారు, కనుక్కోవాలంటారు?
0: ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రథమ లక్షణం మనం గమనించాల్సింది నోట్లో కాలిగిట్టల్లో బొబ్బలు వస్తాయి. బొబ్బలు వచ్చి అవి పగిలిపోయి పుండ్లు ఏర్పడతాయి. ఆ పుండ్లు ఏర్పడి దానికి రసి కారడము, అది నొప్పి ఉండి కాలు సరిగా నడవలేకపోవడము, పశువులు కుంటడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సూక్ష్మాతి సూక్ష్మజీవులు పశువుల్లోకి వస్తాయో 4 నుంచి 7 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ బొబ్బలు అనేవి కాళ్ళల్లో నోళ్ళు ఎలా ఉంటాయో పొదుగు మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మొదలైనప్పుడు జ్వరం, తీవ్రమైన జ్వరం ఉంటుంది. 103 నుంచి 106 దాకా జ్వరం ఉంటుంది. ఈ జ్వరం వచ్చి బొబ్బలు వచ్చి పుండ్లులాగా ఏర్పడుతుంది. ఈ లక్షణాలు కనిపించిన పశువులో మనం మరణాలు గమనించకపోవచ్చు. మరణాలు లేకపోయినా కూడా దాని పాల ఉత్పత్తి అనేది సగానికి సగం పడిపోతుంది. ఇంకా దూడ తాగితే దూడ కూడా మరణించే అవకాశం ఉంది.
1: దూడకు చాలా
0: అపాయకరంగా ఉంటుంది ఈ వైరస్ అనేది. అలా మనం ఈ ప్రథమ లక్షణాలను ఆ పుండ్లను చూసి గుర్తుపట్టవచ్చు.
1: మరి ఈ గాలికుంటి వ్యాధికి ముందస్తు చర్యలుగా మామూలుగా పశుపోషకులు కానీ పశుపాలకులు కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం కానీ పశు వైద్యశాలలు ఉంటాయి, మరి ప్రాథమిక ఆరోగ్య పశు వైద్య కేంద్రాలు ఉంటాయి, వాటి ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు ఈ రైతు సోదరులు పెంచుకునే పశువులకు అందుతుంది, ఆ వివరాలు ఒక్కసారి తెలియజేయండి.
0: రైతు సోదరులందరూ మనకి దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారి నుంచి పశు వైద్యశాల నుంచి కావలసిన సౌకర్యాలు అనేది పొందుకోవాలి. అప్పుడే మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు అనేవి వేయడం జరుగుతుంది. ఈ టీకాలు అనేవి రక్షణ ఇస్తాయి.
1: ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ టీకాల కార్యక్రమం చేపడుతుంది, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: జాతీయ గాలికుంటు నివారణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. 2 దఫాలుగా ఈ టీకాలు అనేవి సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ గాలికుంటు వ్యాధి అనేది వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే రాకముందే చేయించుకోవడము చాలా అవసరం. టీకాలే దీనికి రక్ష. మనం చిన్న దూడలు పుట్టిన తర్వాత 4 నెలలకప్పుడు వయసులో ఉన్నప్పుడు ఒకసారి వ్యాక్సిన్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 నెల తర్వాత బూస్టర్ డోస్ అంటాము, అది మళ్ళీ 5 నెలల ఏజ్, అంటే 4 నెలల ఏజ్ వయసు ఉన్నప్పుడు మళ్ళీ 1 నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకుంటే కూడా ఆ దూడకు కూడా రక్షణ దొరుకుతుంది. ఇంకా రైతు సోదరులు మేము ఎక్కువ గమనించేది ఏంటంటే ఈ టీకాలు వేయించేటప్పుడు ఏం చేస్తారంటే సూదులేస్తే పాల ఉత్పత్తి తగ్గుతుందేమో అనే అపోహతోన టీకాలు అనేవి వేయించుకోకుండా ఉంటారు. కానీ అదొకసారి వస్తే మీకు దాని జీవితకాలంలో ప్రొడక్షనే పోతుంది, అంటే దాని ఉత్పాదకత అనేది మొత్తానికి పోతుంది. మళ్ళీ ఆ మందలు అన్నిటికీ వస్తుంది కాబట్టి ఆ 1-2 రోజులు తగ్గే నొప్పి పాలు కంటే కూడా మీరు దీర్ఘకాలంలో వచ్చే లాభాలను పరిశీలించుకొని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవడం అనేది చాలా అవసరం అండి.
1: ప్రతి రైతు ఈ విధంగా ఆలోచన చేయాలి, ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అని మీరు చక్కగా తెలియజేస్తున్నారు, బాగుంది. మరి ఈ గాలికుంటి వ్యాధి కాకుండా ఇతర వ్యాధులు కూడా సోకుతున్నప్పుడు భారీ ఎత్తున కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు కూడా ఉంటారు, వాళ్ళు ఉంటారు, తర్వాత సిబ్బంది ఉంటారు, గోపాలమిత్రాలు ఉంటారు, మరి వీళ్ళు కూడా చక్కగా సహకారం అందిస్తూ ఉంటారు. మరి వీరు ఏ విధంగా ఈ మన రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు ఎటువంటి సేవలు అందిస్తారు, వారి సేవలు ఏ విధంగా వీరు కూడా అందిపుచ్చుకోవాలి రైతులందరూ, ఒకసారి అవగాహన కోసం తెలియచేయండి.
0: మామూలుగా ఈ టీకాలు అనేవి పొద్దున్నే వేస్తారండి, మనం మందలోకి వదిలే ముందే పొద్దున్నే వస్తారు మన పశు వైద్యాధికారులు. పొద్దున్నే వచ్చి 8 గంటలలోపు టీకాలు వేయించుకుంటే మంచిది. అది ఎందుకంటే ఎండకు లేకుండా, వేడిగా లేకుండా, అది ఐ కోల్డ్ చైన్ అంటాం అన్నమాట. ఆ టీకాలు అనేవి ఐస్లో, ఐస్ ప్యాక్లో పెట్టుకొని వచ్చి చేస్తారు. టీకాలు వచ్చి వేస్తారు, ఇంటి దగ్గరకు వచ్చి వేస్తారు. దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. మన ప్రతి పశువుకి ఒక ట్యాగ్ ఇచ్చి, ఆధార్ కార్డు లాగా ట్యాగ్ ఇచ్చి పశుధన యాప్ ఉంటుంది, ఆ యాప్లో అప్లోడ్ చేసి పెడతారు. ఇలా ప్రతీది ఆన్లైన్లో జరుగుతూ ఉంది. ప్రతి పశువుని మనం ట్యాగ్ చేసుకొని దానికి ఈ సంరక్షణ చర్యలు అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో ముందే మనము ప్రథమ చికిత్స కొన్ని చేసుకున్నా కూడా పశు వైద్యాధికారిని కలిస్తే ఏంటంటే అక్కడ ఉన్న పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ కానివ్వండి, వైద్యానికి సంబంధించిన మందులు ఏమైనా ఉంటే, బోరిక్ యాసిడ్, గ్లిజరిన్, వేప నూనె ఇలాంటివి కొన్ని అక్కడ దవాఖానలో కూడా ఉంటాయి కాబట్టి అవి తీసుకొని కూడా మనం మన ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంకా దానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ దానికి ద్వితీయ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అలా ఉంటుంది. ఇంకా దానికి అన్ని ఎలా ఉంది, పశువు అంత ఎంత సీరియస్గా ఉంది, దాని ఏ స్టేజ్లో ఉంది అని సీరియస్నెస్ని చూసి అక్కడ డాక్టర్ అనే వాళ్ళు మంచిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు వెళ్తే అక్కడ ఉన్న మందులతో ఇస్తారు. ఇంకా ఎథ్నో వెటనరీ మెడిసిన్స్ అని, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని కొన్ని మనము మన పెరట్లో పెరిగే మొక్కల నుంచి, ఆకుల నుంచి వాడుకొని ఎలా చేసుకోవాలి అనే అవగాహన అనేది మనం పెంచుకుంటే మనము డాక్టర్లతో పాటు పశు వైద్యాధికారి ఇచ్చే చికిత్స ఫాలో అవుతూ మనం కూడా ఇలాంటివి ఫాలో అవుతే చాలా తొందరగా పశువు అనేది తేరుకుంటుంది.
1: అయితే మామూలుగా ఇలాంటి శాస్త్రవేత్తలు రేడియోలో కానీ టీవీలో కానీ తెలియజేస్తూ ఉంటారు. ఈ పశువుల కొట్టం కానీ షెడ్ల నిర్మాణంలో కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటుంటారు. ఈ పశువులు మేత కోసం పచ్చిక బయళ్ళకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఆ కొట్టం లేక వచ్చినప్పుడు, ఆ షెడ్ లేక వచ్చేటప్పుడు నీటి కుంటలు ఏర్పాటు చేస్తారు. నీటి కుంటలో ఈ యొక్క పశువులకు ఏదైనా వ్యాధులు రాకుండా కాళ్ళు అక్కడ నీటి కుంటలో దాటడం వలన వాటిని సంరక్షించుకోవచ్చు అంటుంటారు. అది తర్వాత మీరు అన్నారు పొటాషియం పర్మాంగనేట్ కూడా ఆ నీళ్ళలో వేసి వాటి యొక్క సంరక్షణ చేపట్టవచ్చు అని కూడా మనం ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు. మరి ఇటువంటి టైంలో మన రైతు సోదరులు వాళ్ళు కొట్టంలోకి అడిగినప్పుడు పశువు, మరి షెడ్లోకి అడిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు?
0: మామూలుగానే మనము బాగా ప్రొడక్షన్ ఉన్న ఫామ్స్ ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్లోకి వేరే వాళ్ళని రానివ్వరు. దాన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు. అలా ఏంటంటే మనం వేసుకున్న దుస్తుల నుంచి, మన కాలు దూగుల నుంచి కూడా ఈ సూక్ష్మాతి సూక్ష్మ జీవులు అనేవి ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే అందరిని రిస్ట్రిక్ట్ చేస్తాము. ఇంకా షెడ్కి ఎప్పుడైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ ఫుట్ బాత్ అని పెడతాం అన్నమాట. అంటే కాలు కడుక్కునే ఏరియా ఇంత ఒక రెక్టాంగులర్గా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో ఒక బాత్ పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి మనము పొటాషియం పర్మాంగనేట్ వేసుకోవచ్చు, ఫార్మలిన్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే యాంటీసెప్టిక్ ద్రావణాలు అంటాం. ఈ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ కూడా బాగా ఎర్రగొచ్చేదాకా, నల్లగొచ్చేదాకా వేయకూడదు. ఒక చిటికెడు లీటర్ నీళ్ళు అంటే 1:1000. అలా ఆ ద్రావణాన్ని మనము తయారు చేసుకొని వాడుకుంటే ఏంటంటే అది సరైన మోతాదులో యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళు కానీ మనం కానీ ఒక షెడ్ నుంచి ఒక షెడ్కి వచ్చేటప్పుడు అందులో కాళ్ళు అందులో పెట్టి మళ్ళా లోపలికి వస్తే ఏమవుతుందంటే, మన కాళ్ళలో ఉన్న ఏమన్నా సూక్ష్మ క్రిములు ఉన్నా కూడా ఆ యాంటీసెప్టిక్ ద్రావణంలో వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా కూడా మనం బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి ఫాలో కావచ్చు. ఇది ఈ గాలికుంటు వ్యాధికే కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇలా గాలికుంటు వ్యాధులు ఏమవుతుంది అంటే, ఎలాగో మనం దాన్ని క్లీన్ చేయాలి, అవన్నీ ఉంటాయి. అవి ఆల్రెడీ డిప్ చేయడం వల్ల క్లీన్ అయిపోయి మనకి ఇంకా దాన్ని పుండుని త్వరగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.
1: మరి ఒక పశువుకి, ఒక గొర్రె మేకకు కానీ ఈ గాలికుంటు వ్యాధి సోకిందని అనుమానం వస్తే పశు పోషకులు, పశుపాలకులు మరి వీటిని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పక్కకు పెట్టి దానికి చికిత్స చేయాలంటారా, లేదంటే మందల్లోనే ఉండి కూడా చికిత్స చేయొచ్చు అంటారా?
0: ఈ గాలికుంటు వ్యాధి అనే కాదండి, ఏదైనా వ్యాధి బారిన పడిన పశువుని పక్కకు పెట్టడం అనేది ఆవశ్యకం. అలా పక్కన పెడితే దీని నుంచి వేరే వాటికి రాకుండా ఉంటాయి. ఇంకా దీన్ని ఒక సరైన క్రమంలో శ్రద్ధ తీసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది ఉపయోగపడుతుంది. ఇలా పక్కన పెట్టి ఏం చేయాలంటే, ఈ నోట్లో పుండు ఉండడం వల్ల అవి నమలలేకపోతాయి. మనము మామూలుగా అన్నిటికీ ఇచ్చే గడ్డి నమలడము, దాణా నమలడం అనేవి చేయలేవు కాబట్టి మనము ద్రావణాలలాగా ఎలా ఇవ్వచ్చు అంటే, వాటిని జావలాగా చేసి ఇవ్వడము, రాగి జావలాగా చేసి ఇవ్వడము, జొన్న జావలాగా చేసి ఇవ్వడము, ఇంకా మెత్తటి చేసి ఆకులు కూడా మెత్తగా చేసి ఇవ్వడము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మింగడానికి వస్తుంది, ఈ నోటి పుండ్ల నొప్పి వల్ల పోతుంది. వీటిని మనము ఎలా శ్రద్ధ వహించాలి అంటే, నోట్లో ఉన్న పుండ్లకి కొన్ని క్రీములు ఉంటాయి, కాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి గురించి చెప్తాను నేను. కాళ్ళలో ఉన్న పుండ్లకి అంటే మామూలుగా లొరాక్సిన్ క్రీమ్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం ఇంట్లో ఏం చేయొచ్చు అంటే, మనం దొరికే వాటిలో నేను మూడు రకాల ఆకులు చెప్తాను. వేపాకులు ఒక చారడు, గోరింటాకు, తులసి ఆకులు, మార్కండ ఆకులు అనేవి దొరుకుతాయి. ఈ నాలుగు ఆకులను ఒక చారడు చారడు తీసుకొని, జీలకర్ర ఒక 10 గ్రాములు, వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకొని, పసుపు ఒక 20 గ్రాములు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటిని బాగా దంచి ఒక పేస్ట్ లాగా చేసుకొని నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి మరిగించి దాన్ని ఈ పుండ్లకు రాసుకుంటే ఏంటంటే తొందరగా ఇవనేవి పుండ్లు అనేవి మానతాయి. మామూలుగా ఏం చేస్తామంటే, ఈ పుండ్లు ఇలా వచ్చి ఎప్పుడైనా మ్యాగట్స్ అని అంటాం, అంటే పురుగులు పడతాయి కాళ్ళలో, కాళ్ళలో పురుగులు పడి అవన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కర్పూరం ఆయిల్ అని మనం కర్పూరం దొరుకుతుంది కదా, అది నీమ్ ఆయిల్లో వేసి రాస్తూ ఉంటే ఆ పురుగులు మొదటి రోజు ఆ పురుగులు చనిపోతాయి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని ఉదయం సాయంత్రం అలా కడుక్కొని అలా పెట్టేస్తే, పొటాషియం పర్మాంగనేట్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేస్తే తొందరగా గాయాలు అనేవి మానతాయి.
1: గాయాలు మానతాయి, తర్వాత ఆహారం ఇవ్వడం వల్ల
0: ఆరోగ్యంగా తొందరగా పెరుగుతుంది. త్వరగా తేరుకుంటే ఏమవుతుందంటే, మనకి ప్యాంటర్స్ అని అంటాము, బాగా 2-3 నెలలు ఈ ఎఫ్ఎండితో ఎప్పుడైతే పశువు చేస్తుందో అలా అయిపోతే మొత్తము దాని బరువు తగ్గిపోవడము, పాల ఉత్పత్తి తగ్గిపోవడము, జుట్టు నిక్కపొడుచుకొని ఉండడము వెంటనే అలసిపోతాయి. మన ఇంకా ఎద్దులు అయితే చాలా కష్టం అవుతుంది. కొన్ని ఇప్పుడు మనము ఎద్దులు కూడా వాడుతూ ఉంటాం కదా మన దున్నడానికి,
1: జాగ్రత్తలు తీసుకొని చేసినా గానీ కూడా కాస్త దాని యొక్క వ్యాధి
0: ఉత్పాదకత అనేది పోతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇది పెరగాలి అంటే నోట్లో కూడా వేసే మందులు అనేవి ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. ఆ మందులు ఏంటి అంటే, మనము మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇవి నానబెట్టి పేస్ట్ లాగా చేసుకుని,
1: ఇంత జాగ్రత్తలు వహించినా జంతువు అనేది ఉత్పాదక
0: తగ్గుతుంది కాబట్టి దీనికి ప్రివెన్షన్ అన్ని తగ్గుతాయి.
1: కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు,
0: చాలా జాగ్రత్తలు
1: తీసుకోవాలి. మీరు అన్నారు ముందుగానే తెలియజేశారు ఈ వ్యాధి
0: వచ్చేదానికి నివారణ అనేది చాలా ముఖ్యం,
1: నివారణ ముఖ్యం అన్నారు. ముందస్తు టీకాలు కూడా వేయించుకోవడం మంచిదన్నారు. చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు తెలియజేశారు. ఈ గాలికుంటు వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణోపాయాలు చక్కగా మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు స్వాతి గారు.
0: ధన్యవాదాలండి.
2: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేందర్ నగర్ శ్రీ పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన రాజశ్రీ గీతం వినండి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: సైనికుడు చిత్రం నుండి కార్తీక్ కారుణ్య మాలతి హరిణి ఆలపించిన వేటూరు గీతం విన్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందించారు.
1: పిల్ల అల్లాడు అయి పిల్ల అత్తాడు అయి పిల్ల సొగ్గని పిల్ల సొగ్గని పిల్ల పిల్ల పిల్ల.

0: చిత్రసీమలో చివరిగా విన్నారు బాబీ చిత్రం కోసం కార్తీక్ చిత్ర ఆలపించిన శక్తి గీతం, మణిశర్మ సంగీతం. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు.

కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూల శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధా, జిందం పెద్దరాజన్న, చిన్నరాజన్న, బాలరమేష్, మమత, ముంజయ్య, ఉపేంద్ర, హరిప్రియ, శ్రీనిధి, జోగరాము, లలిత మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును,
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000438.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట వెంకీ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మరి వీరి కోరికపై ఈ పాట విన్నారు.

మీరు విన్న ఆ పాట అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నాగనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాన్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట మనసారా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి వీరి కోరికపై ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిగా విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మనసంతా నువ్వే చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుండి శ్రీనాథ్, కార్తీక్, సంగీత, కవిత, సుమ మరియు వారి కుటుంబ సభ్యులు.

ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు,

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మీరు విన్నారు పాట అగ్గిబరాట చిత్రంలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు సినీ గీతాలు. ఇప్పుడు విందాం మల్లెపువ్వు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ పాట.
1: చిన్న మాట

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. అనంతరం 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.